ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 22వ తేదీ సోమవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05 దాటి 45 సెకండ్లు. అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటారు.

శ్రీకుండేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైన శైవక్షేత్రం. సాధారణంగా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు, కానీ ఈ ఆలయంలో పరమేశ్వరుడు శయనిస్తున్న రూపంలో కనిపిస్తాడు. మామూలుగా అయితే మనం ఎక్కువగా విష్ణుమూర్తిని శయన రూపంలో చూస్తాం కదా, కానీ ఈ ఆలయంలో శివుడు శయన రూపంలో కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ రూపం భక్తులకు ఎంతో ప్రత్యేకం. మరి ఈ శయనమూర్తి వెనుక ఉన్న కథ ఏంటి? ఇక్కడి స్వామిని పల్లికొండేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు? తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సరటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ఈ క్షేత్రంలో స్వామి శయనమూర్తిగా ఎందుకు వెలిశారు అని మాట్లాడుకున్నాం కదా. పురాణాల ప్రకారం దేవదానవులు అమృతం కోసం సాగరమథనం చేస్తున్నప్పుడు వెలువడిన విషాన్ని తాగిన శివుడు అలసిపోయి ఉంటాడు. ఆ విషం స్వామివారి శరీరం అంతా వ్యాపించకుండా చూస్తున్న అమ్మవారి ఒడిలో క్షణకాలం సొమ్మసిల్లి ఒరుగుతాడు. అలా అమ్మవారి ఒడిలో ఒరిగి స్వామివారు విశ్రాంతి తీసుకున్న ప్రాంతం ఇది. అందుకే ఇక్కడ స్వామివారు అదే రూపంలో దర్శనమిస్తారు అని చెబుతారు. ఇక స్వామివారిని పల్లికొండేశ్వరుడు అనడానికి కారణం, తమిళంలో పల్లికొండ అంటే విశ్రాంతి లేదా నిద్ర అని అర్థం. స్వామివారు విశ్రాంతి భంగిమలో దర్శనమిస్తారు కాబట్టి ఇక్కడి స్వామిని పల్లికొండేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

పల్లిగుండేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. సాధారణంగా ప్రతి శైవ క్షేత్రంలో లింగరూపధారి అయి ఒంటరిగా దర్శనమిచ్చే శివయ్య ఈ ఆలయంలో విగ్రహ రూపంలో, అది కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరి సమేతంగా దర్శనమిస్తాడు. సతీ సమేతంగా అంటే అందులోనూ విశేషం ఉంది. అది ఎలా అంటే, హాలహలం తాగిన స్వామివారు క్షణకాలం అమ్మఒడిలో ఒరిగి సొమ్మసిల్లి ఒరిగారు అని చెప్పుకున్నాం కదా, అదే భంగిమలో అమ్మవారి ఒడిలో సేద తీరుతూ భక్తులకు దర్శనమిస్తారు స్వామి. ఈ ఆలయంలో అలసి సేద తీరుతున్న శివయ్యకు దేవతలు, ఋషులు అందరూ కలిసి సేవ చేస్తున్నట్లు శిల్పకళల రూపంలో చూపించారు. ఇది భారతదేశంలోని చాలా అరుదైన శిల్పరూపం. ఈ రూపంలో స్వామి దర్శనం భక్తులకు ఒకింత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:30. అర్చన కార్యక్రమం వింటున్నారు. అర్చన కార్యక్రమంలో సరటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ క్షేత్రం భక్తులకు మనశ్శాంతిని ఇచ్చే ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కష్టాలను మరిచి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం, శాంతి కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. పల్లికొండేశ్వరుడి దర్శనం జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుంది అని విశ్వాసం ఉంది. ఈ ఆలయం గురించి ఇంకా మాట్లాడుకుందాం.

క్షేత్రదర్శినిలో సరటుపల్లి శ్రీ పల్లిగొండేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయం ప్రాచీన శిల్పకళకు అద్భుత ఉదాహరణ. గర్భగుడి నిర్మాణం, శిల్పాలు, గోడలపై ఉన్న ఆకృతులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి శిల్పం ఒక కథను చెప్తుంది. ఈ ఆలయ నిర్మాణం, స్వామివారి స్థానం మొత్తం కలిపి చూస్తే ఓం ఆకారాన్ని సూచిస్తుంది. ఈ ప్రణవం విశ్వసృష్టికి మూలం అని భావిస్తారు. అందుకే ఈ క్షేత్రం కేవలం ఆలయం కాదు, ఓంకార తత్వాన్ని అనుభవించే పవిత్ర స్థలం. ఇక్కడికి వచ్చే భక్తులు ఆ పరమేశ్వరుని శయనరూపాన్ని దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఈ ఆలయం గురించి ఇంకా మాట్లాడుకుందాం.

శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ప్రతి సోమవారం ఇక్కడ స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ప్రదోషకాల పూజలు ఇక్కడ ప్రత్యేకం. మహాశివరాత్రి, కార్తీక మాసం, శరన్నవరాత్రి పర్వదినాలలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలివస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. అర్చన భాగంలో క్షేత్రదర్శిని వింటున్నారు. సరటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తూ అన్నదానం మహాదానం అనే సూత్రాన్ని ఆచరిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేస్తారు. అందరికీ ప్రేమతో భోజనం వడ్డిస్తారు. ఇక్కడ భోజనం చేసే ప్రతి ఒక్కరూ ఆ పరమశివుని అతిథులే అన్న భావన ఉంటుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, తమ కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారికి చెల్లించుకునే కానుకలు కూడా అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయం చేయడమే. మరి ఇంతటి అపురూపమైన అరుదైన ఆలయం తిరుపతికి చెన్నైకి మధ్య నాగలాపురం గ్రామం సమీపంలో ఉన్న సరటుపల్లిలో ఉంది. తిరుపతి నుండి 70, చెన్నై నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుత శైవక్షేత్రం తప్పకుండా దర్శనీయం. తిరుపతికి వెళ్ళినప్పుడు వీలైతే ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించండి. ఓం నమఃశివాయ.

ಕೈಲಾಸವಾಸ ಗೌರೀಶ ಕೇವಯ್ಯ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:40. ఇప్పుడు చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతామి

యంత్రాలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్టపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతు తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్

బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇది మన చట్టం. డిపిడిపి, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, ఈ అంశం గురించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్ డైరెక్టర్ చంద్రపాటి అప్పల సత్యనారాయణ మూర్తి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: ఈ డిపిడిపి అని ఇటీవల వినబడుతుంది, దీని గురించి ఏ రకంగా ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేయండి.
1: సో డిపిడిపి అంటే మీరు ఇందాక చెప్పినట్టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఇది యాక్చువల్ గా 2019లోనే ఇనిషియేట్ చేశారు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్. అయితే అందులో మొత్తం డేటాని ప్రాసెస్ చేసి ఏదైనా బయటకు పంపించడానికంటే, ఇప్పుడు మనకు మీకు తెలుసు వివిధ ఎంఎన్సీస్ ఆర్ వర్కింగ్ హియర్, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే మనం బిజినెస్ ఓపెన్ చేసాం గ్లోబల్ బిజినెస్ ప్రకారం. ఇప్పుడు ఈ గ్లోబల్ లైక్ గూగుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ అట్ యుఎస్. ఇవి మన డేటా కలెక్ట్ చేస్తున్నాయి. ఈ డేటాని తీసుకెళ్లి వాళ్ళ యొక్క దేశంలో డేటా సర్వర్స్ లో పెడుతున్నాయి. అంటే అవి ఎంతవరకు ఈ డేటాని మన పర్సనల్ డేటాని పెడుతున్నాయి అన్న విషయం ఎటువంటి చట్టం లేదు అప్పటి.

0: ఈ చట్టంలోని 2019లోనే ఎటువంటి డేటా అయినా మన దేశం నుంచి ప్రాసెస్ చేసి మరో దేశానికి వెళ్లేటప్పటికి కొన్ని పరిమితులు విధించాలని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది మన దేశ పౌరుల ఇన్ఫర్మేషన్, అది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే మరేదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంటే మనం వ్యక్తిగతంగా కాకుండా ఇతరుల ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్లో. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలం అంటే 2019లోనే మొత్తం అంతా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్న దాని మీద వచ్చింది. అది అప్పుడేంటంటే కొన్ని అంటే ఈ బిల్లుని ప్రాసెస్ చేసే ముందు ఇది పబ్లిక్ పెడతారు. సో పబ్లిక్ నుంచి వచ్చిన కొన్ని ఇన్పుట్స్ వల్ల ఈ బిల్లు కొంచెం లేట్ అయింది. బట్ 2023లో మన దేశం సౌరవ్ బహుమతి ప్రకారం మనం దాన్ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయవచ్చు అన్నది గవర్నమెంట్ కెన్ టేక్ ఏ డెసిషన్ అన్న విధంగా పెట్టారనమాట. అంటే ఆ సెంటెన్స్ని పూర్తిగా డేటాని ఎంత ఆపేయకుండా సో ఎక్కడెక్కడ ఆపచ్చు అన్నది మన దేశ చట్టాల ప్రకారం మార్పులు చేసుకోవచ్చు అన్నది చేంజ్ చేసి మొన్న 2023లో ఆగస్ట్ 11లో పార్లమెంట్ 2 లోక్సభ రాజ్యసభ 2 ఈ బిల్లును పాస్ చేశాయి. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డేటాని, మన పర్సనల్ డేటాని, వ్యక్తిగత డేటాని, సమాచారాన్ని గుప్తంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత.
1: అయితే మామూలుగా పూర్వం పెద్దలు అనేవాళ్ళు ఒక మాట, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అనేవాళ్ళు.
0: అవును,
1: ఇంటి విషయాన్ని గుట్టుగా పెట్టుకున్నప్పుడే మనం గౌరవంగా బతకగలం. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెప్పే మీ డిపిడిపి యాక్ట్ కూడా మన దేశానికి సంబంధించి, మన పౌరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిపైన అధికారం కానీ ఆ గోప్యత కానీ ఆ హక్కు మనపై మన దగ్గర ఉండాలి. లేనట్లయితే ఎదుటి వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచే
0: అవకాశం ఉంది. ఈవెన్ దో ఏ కంపెనీ ఇస్ కలెక్టింగ్ ద డేటా, అంటే ప్రాసెస్ చేసినప్పుడు మన దగ్గర తీసుకున్నప్పుడు మన డేటాని తీసుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఏ కంపెనీ అయినా వ్యక్తిగతంగా అయినా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర మిమ్మల్ని కలిసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకోండి, మీ పర్మిషన్ లేకుండా మరొకరికి ప్రాసెస్ చేయడం కానీ మరొకరికి ఇవ్వడం కానీ చేయకూడదు. అది ఈ చట్ట పరిమితుల లోబడి చేయాలి. అటువంటి కాకుండా ఇటువంటి డేటా అయినా ప్రాసెస్ చేసి మరొకరికి ప్రాసెస్ చేస్తే 250 కోట్ల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది గరిష్టంగా. సో ఇది ఫస్ట్ మనకి ఇచ్చే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ డేటా ప్రాసెస్ అని అన్నారు. అంటే ఎవరైనా ఒక డేటాని వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసినప్పుడు, ప్రాసెసింగ్ అంటే ఇక్కడ ఏంటి, కలెక్టింగ్ ద డేటా, యూజింగ్ ద డేటా, అంటే మీ డేటా నేను కలెక్ట్ చేస్తున్నాను. మీరు అమెజాన్లో ఒక బుక్ కొన్నారు, ఈ అమెజాన్లో బుక్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది, జనరల్గా బుక్ కొనకపోయినా రిజిస్టర్ చేసినప్పుడు మీరు యాక్సెస్ చేసి ఈ పలానా బుక్ కొనాలి అని అనుకుంటున్నారు, అనుకుని కొనలేదు. మీరు ఏం చేస్తారు, తర్వాత కొందామని ఉద్దేశంతో కొనకుండా మీరు
1: డ్రాప్ అయిపోయారు.
0: కానీ మీరు తర్వాత అదే అంటే అమెజాన్కి వెళ్ళకపోయినా మీరు ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసినా మరొక లేదంటే ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసేసిన మీకు బుక్స్ ఆ బుక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ పక్కన వస్తుంది.
1: అంటే మనం ఏ ఇంట్రెస్ట్ చూపించామో దానికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండిపోయింది కాబట్టి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు.
0: ప్రాంప్ట్ చేసి అంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న డేటా, ఎటువంటి డేటా కలెక్ట్ చేశారు, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఒక థ్రిల్లర్ బుక్ కొంటున్నారు, కొనాలనుకున్నారు, అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, అది వాళ్ళ దగ్గర పెట్టుకొని అంటే ఈ డేటాని మళ్ళీ మీకే అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ డే కానీ రెండో రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అదే డేటా మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. అంటే ఏంటి అర్థం, ఇక్కడ మీ దగ్గర ఉన్న డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసింది గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఆర్ అమెజాన్ కానీ, అదే డేటాని మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ, లేదు మీరు అన్నట్టు మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదే టాపిక్ మొదటి యాక్సెస్ చేశారు కాబట్టి, అంటే మీరు ఎలక్షన్స్ 2023 అన్నారు అనుకోండి, ఆ ఎలక్షన్కి సంబంధించిన వీడియోలన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ రూపంలో వస్తుంటాయి. అంటే ఇక్కడ డేటా కలెక్ట్ చేశారు, మీ డేటాని ప్రాసెస్ చేశారు, ఆ డేటానే ఒక ఆయుధంగా అనగానే నేను చెప్పను కానీ మాధ్యమంగా వాడుకొని మీకే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు.
1: ఇంకొకటి అండి, చాలా విషయాల్లో మనము కొన్ని వస్తువులు కొనేటప్పుడు గివ్ యువర్ డీటెయిల్స్ అంటాడు, మీ అడ్రస్ అంటాడు, మీ ఫోన్ నంబర్ అంటాడు, ఈమెయిల్ అంటాడు, ఇవన్నీ ప్రాసెస్ చేసి రిజిస్టర్ అయ్యి ముందుకు వెళ్ళలేము. ఈ లోపల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కదా.
0: అంతే కదా.
1: సో ఇప్పుడు మీరు అన్నట్టు దానికి ఏ రకమైన చర్యలు చేపట్టారు, ఒకవేళ అలా మన డేటా కనుక తస్కరించబడి లేదంటే దుర్ఉపయోగం జరిగింది అని తెలిస్తే ఒక సామాన్యుడిగా ఏ రకంగా రియాక్ట్ కావాలి?
0: కరెక్ట్, అదే వాటి కోసమే ఈ డిపిడిపి బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఫస్ట్ ఏదైనా ఒక అవసరాని కోసం కానీ లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మనం

0: ఎంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం? ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా వాళ్ళకి కావాలా? సపోజ్ లేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా ఒక ఆన్లైన్ గేమ్ ఆడాలి అంటే ఏదైనా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మీ డీటెయిల్స్ కావాలని అడుగుతుంది, మీ ఏజ్ కావాలని అడుగుతుంది. ఎందుకంటే బేసికల్గా మీ యొక్క వృత్తి, మీ యొక్క వయస్సు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మీకు అనుగుణంగా గేమ్స్ క్రియేట్ చేశారు. బిగ్ ఉన్న లైక్ అనే నవల్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా వయసు బట్టి కూడా మనం విభజీకరించవచ్చు, లేదు అంటే మీకున్న ఇంట్రెస్ట్ బట్టి విభజీకరించవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీ క్రెడిట్ కార్డులు కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎందుకంటే ఒక ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకే ఫ్రీ ఉంటుంది, 1, 2, 3, 4 రౌండ్లు. 5వ రౌండ్ కావాలంటే మీరు పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేయాలి అంటే మరి మీరు ట్రాన్స్ఫర్ చేయడం అది టైం తీసుకుంటుంది. సో వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి అంత అది ఉపయోగం కరదు. అందుకని ఈ క్రెడిట్ కార్డ్ బిల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు బిల్లింగ్ చేస్తాం,
1: డిడక్ట్ అయిపోతుంది
0: అనే ఉద్దేశంతో అది అంటే అది వాళ్ళకి అనుకు ఉపయోగం అవ్వచ్చు, కొందరికి పర్సనల్గా గేమ్లో డిస్టర్బ్ లేకుండా ఉన్న ఉపయోగించవచ్చు. సో ఈ పరిమితులు మనం తెలుసుకోవాలి. ఒకవేళ నేను క్రెడిట్ కార్డు ఇస్తే నా క్రెడిట్ కార్డు నుంచి ఆటోమేటిక్గా డబ్బులు అయిపోతాయి, నా మీద నా కంట్రోల్ లేదు. మీ ఒక వేగంగా మీ ఒక ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక వ్యసనంగా మారితే మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ కూడా అంతే విధంగా పెరిగిపోతుంది. సో ఆ కంట్రోల్స్ అన్నది మనం ఈ వ్యక్తిగత ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ క్రెడిట్ కార్డు మీద మీరు పరిమితులు విధించుకోవచ్చు. ఏమని, నేను ఒక రోజులో 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలను. ఇప్పుడున్న క్రెడిట్ కార్డు కంపెనీస్ సిటీ బ్యాంక్ అని SBI అని వాళ్ళు మనకి మన యాప్లోనే అవకాశం ఇస్తున్నారు. ఒక రోజులో నేను 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నది మనం పరిమితి పెట్టించుకోవచ్చు ఆటోమేటిక్ గా.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి, ఫస్ట్ మనమే కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నప్పటికీ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ బయటకు పోయి మన పట్ల మన ఇన్ఫర్మేషన్ తో దుర్పయోగం జరిగినట్లయితే అప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వరకు వెళ్లాల్సి వస్తుంది.
0: అంతేగా, ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని మీకు చెప్పి అది చెప్పకుండా చెయ్యట్లేదు, ప్రత్యేకంగా మీకు చెబుతాయి. మీ క్రెడిట్ కార్డు మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లిక్ కొడుతుంటారు,
1: యాక్సెప్ట్ చేస్తేనే
0: ముందుకెళ్తారు. కానీ మనలో ఎవరు కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం, ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న డాక్యుమెంట్ మీకు మినిమం 5 పేజీల నుంచి ఇవిందో ఒక్కొక్కసారి 20 పేజీల వరకు ఉంటుంది. మనం గేమ్ ఆడాలన్న ఉత్సుకతతో, లేకపోతే ఆ ఆన్లైన్ ఐటెం కొనాలన్న ఉత్సుకతతో మనం అవి చదవం ముందు. ఎందుకంటే మనం ఆఫర్ చూస్తాం 50%కి ఈ ఐటెం దొరుకుతుంది ఫిజికల్ షాపింగ్ కన్నా అనగానే ఆ 50% తీసుకోవడానికి ఆ రోజే ఉంటుందన్న ఉత్సుకతో ఇమీడియట్ గా రిజిస్టర్ చేస్తాం. ఆ రిజిస్టర్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అవాయిడ్ చేస్తాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రత్యేకంగా వీళ్ళందరూ చెప్తారు, మీ ఇన్ఫర్మేషన్ మేము వాడుకుంటాము, మీ ఇన్ఫర్మేషన్ మా మార్కెటింగ్ అవసరాలకు వాడుకుంటాము. కానీ ఇక్కడే ఒక పాయింట్, DPDP బిల్ అంటేది ఎటువంటి మార్కెటింగ్ అవసరాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ చేశానంటే మీకు నాకు ఒక అగ్రిమెంట్ అయిందంటే ఐదర్ యూ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ ఐ కెన్ యూజ్ ఇట్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. బట్ ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ నీ థర్డ్ పార్టీ ఆర్ నీ థర్డ్ పార్టీ వెండర్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కానీ వాడకూడదు. సో ఆ వాడి ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు పెట్టి ఉంటారు, అవి మనం చదవకపోతే సో మనమే లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది,
1: తప్పు చేసినట్టు అవుతుంది.
0: అవును, అందుకనే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. చదివితే అప్పుడు మనకున్న హక్కులేంటి, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం దానికోసం ఈజీగా పోరాడవచ్చు ఈ DPDP బిల్లుతో.
1: ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అంటే వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు జనరల్గా, ఏదైనా ఏ మార్కెటింగ్ చేసేవాళ్ళైనా కానీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. కానీ అవి చట్ట పరిధిలోకి ఉన్నాయా లేదా అని తేల్చుకోవాలనేది మనం దాన్ని ఒకసారి చదివితే మనము ఎంతవరకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాము, ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇది ఎంతవరకు సబబు అని తెలియాలంటే మనం కూడా ఒకసారి చదివి తెలుసుకోవాలంటారు.
0: చదివి తెలుసుకుంటే అది మనకు మంచిది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ మరొక థర్డ్ పార్టీ ద్వారా కానీ లైక్ థర్డ్ పార్టీ కాలర్ మనకు కాల్ చేస్తున్నా కానీ మనం అడిగే హక్కు ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది, మేము అమెజాన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము అండ్ మీకు చేస్తున్నాం అనగానే మనం అదే పాయింట్ని రికార్డ్ చేసుకుని మనం అమెజాన్ మీద పోరాటం చేయవచ్చు ఈ DPDP బిల్లు ద్వారా. సో అందుకని చదవడం అన్నది చాలా ముఖ్యం ఇక్కడ.
1: అయితే మనము అలా మన ఇన్ఫర్మేషన్ దురుపయోగం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని నా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి. అది యాక్సెస్ కనుక వాళ్ళు రివీల్ చేస్తే దెన్ వీ కెన్ గో అండ్ ఫైల్ ఏ కేస్. ఎక్కడ ఫైల్ చేయాలి?
0: ఇది ఇప్పుడు ఈ DPDP బిల్ అనేది బేసికల్గా మామూలుగా మన చట్టాలు ఎలాగో ఉన్నాయో చట్ట ప్రకారంగా కోర్టులోనే ఫైల్ చేయొచ్చు, కన్స్యూమర్ ఫైల్లో చేయొచ్చు, సో మిగతా అన్ని చట్టాలు ఎలాగా

0: ఉంటున్నాయో అదేవిధంగా ఈ ప్రాసెస్ ఉంది. ఇది ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే చేయాలని ఏమీ లేదు. సో ఆ కోర్టు ఈ డీపీడీపీ బిల్ కింద మనకు ఫేవర్గా ఇచ్చే అవకాశం ఉంది.
1: మూర్తి గారు, ఒక విషయం, ఉదయం లేస్తూనే సాయంత్రానికల్లా దాదాపు 7-8 మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయండి. మీరు ఎందుకు ఫోన్ చేశారు, ఎవరిచ్చారు మా నెంబర్ అని అడిగితే మాకు డేటా వచ్చిందండి, డేటా ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నామంటారు. సో ఈ హెరాస్మెంట్ని ఎలా ఎదుర్కోవాలంటారు
0: సార్? ఇప్పుడు ఈ ఇటువంటి ఫోన్స్ కాల్స్ రాగానే మీరు రికార్డ్ మోడ్లోకి వెళ్తే మంచిది. రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ని కాల్ చేసుకుని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎట్లా వచ్చింది మన డేటా అనేది ఆ కంపెనీ చెప్పకపోతే మీకు ఒకటి ఆ రికార్డింగ్లో డెఫినెట్గా వాళ్ళు చెప్తారు మేము సోన్సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము అనేది. గూగుల్లో కానీ మరి ఎక్కడైనా ఆ కంపెనీ ఏంటి అంత చూసి మీరు ఆ కంపెనీ మీద ఫైల్ చేయొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా మొబైల్కి ఎలా కాల్ చేశారు, నా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కాల్ చేశారు, డెఫినెట్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఈ మధ్య నేను ఒక బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, వాళ్ళకి నేను నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను. నేను దాన్ని వాళ్ళు సరిగా ఇన్స్టాల్ చేయలేదని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ చేసేటప్పుడు బేసికల్గా మీ అమ్మగారి పేరు ఏంటి అని అడిగారు. నేను డేటా ఇచ్చినప్పుడు మా అమ్మగారి పేరు ఎప్పుడు ఇవ్వలేదు, బట్ నా ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి కంపేర్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏంటండి, ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీ యొక్క ఎంటైర్ వ్యక్తిగత సమాచారం అంతా అక్కడ ఉన్నది. నేను ఇదే క్వశ్చన్ చేశాను. కంపెనీ దగ్గర సమాచారం ఉండొచ్చు, కానీ ఎటువంటి సమాచారం ఈ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఆ సమాచారం ఇవ్వచ్చా లేదా అన్నది ఏ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారన్నది నేను క్వశ్చన్ చేయొచ్చు. నేను దీన్ని యాజ్ పర్ డీపీడీపీ బిల్ మీద ఆ కంపెనీ మీద కేసు వేయొచ్చు. నేను ఆధార్ కార్డు ఇచ్చిన మాట నిజం, బట్ నా ఆధార్ కార్డు అన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్, కొన్ని క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. బట్ ఈ క్రెడెన్షియల్స్ అన్ని ఏ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? ఎందుకంటే నేను ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు దే షుడ్ నాట్ టేక్ ఇట్. ఆధార్ కార్డు అన్నది నా డీటెయిల్స్ ఎప్పుడు నా ఆధార్ కార్డు సర్వర్లో ఉండాలి మీద పోరాడచ్చు.
1: టర్న్లో కూడా చెప్తారు కదండి, లా ఈజ్ నాట్ ఫర్ దోస్ హూ స్లీప్ ఓవర్ దేర్ రైట్స్ బట్ హు ఆర్ అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అని కూడా. సో కేవలం నాకు హక్కు ఉందని కూర్చునే దానికంటే హక్కును సాధించుకునే బాధ్యతను కూడా మన పైన ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ డిస్టర్బింగ్ కాల్స్ కానీ లేదంటే మనని ఎంబరాస్ చేస్తున్నా ఉంటే వాటిని రికార్డ్ చేసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ కంపెనీ నుంచి చేస్తున్నారు, ఎలా ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేశారన్న విషయాన్ని మనం తీసుకుని ఆ తర్వాత సంబంధిత అధికారులకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ఏ రకంగా మీరు ప్రాసెస్ చేశారు, మీరు కరెస్పాండెన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత కూడా తప్పు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా
0: మనం పోరాడొచ్చు, దానికి
1: ఖచ్చితంగా దానికి న్యాయం జరిగే
0: అవకాశం ఉంది.
1: అప్రమత్తంగా జాగరూకతతో ఉండాల్సిన బాధ్యత మనపైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం. ఇది మన చట్టం.

మీరింతవరకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డిపిడిపి ఈ అంశం గురించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:32. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు. జనరంజనిలో మీకు నచ్చిన గీతాలు వినాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324082 మీ పేరు, పాట వివరాలను మెసేజ్ చేయండి.

జనరంజనిలో మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు సుజాత ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, వంశిక, పూర్విక, విమర్శ్, రాజాజీనగర్ బెంగళూరు నుండి, అలాగే మేడ్చల్ జిల్లా కీసర మండలం నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి, సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య కోరుతున్నారు మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం ఆత్మీయులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు, గీత రచన దాశరథి.

శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. స్కూల్స్ తెరిచారు. ఉదయం లేచిన దగ్గర నుండి పిల్లలను స్కూళ్ళకు పంపే వరకు తల్లిదండ్రులు

పడే హడావిడి అంతా ఇంతా కాదు. మరి దాన్ని కాస్త తగ్గించుకుని రిలాక్స్డ్గా పనిచేసుకోవాలి అంటే ఏం చేయాలి? మనకిష్టమైన మంచి మంచి పాటలు వింటూ పనిచేసుకోవాలి, అవునా? మరి పాటలు వినాలంటే ఏం చేయాలి? ముందు రేడియో ఆన్ చేయాలి కదా. హా, పాటలు వినాలంటే రేడియో ఎందుకు? యూట్యూబ్లో మాకు నచ్చిన పాటలు పెట్టుకుని వింటామంటారా? కరెక్టే, యూట్యూబ్లో నచ్చిన పాటలన్నీ వినొచ్చు, కానీ రేడియోలో మీ రేడియో నేస్తాలు అందించే సరదా కబుర్లు యూట్యూబ్లో ఉండవు కదా. ఆ కబుర్లు వింటూ మీకు తెలియకుండానే మీ మోముపై ఓ చిరునవ్వు వస్తుంది, చూసారా? అది ఏ యూట్యూబ్ ఇవ్వదు, ఇవ్వలేదు కూడా. ముఖ్యంగా మీకు నచ్చిన పాటతో పాటు మీ పేర్లు కూడా వినిపిస్తుంటే వచ్చే ఆనందం వేరు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటున్నారా? అయితే 0402324085 నంబర్కు మీ పేరును, పాట వివరాలను వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఎవరో తెలుసుకుందాం. మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్ వివాస్, విభు, హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్, స్వరూప్. భువనగిరి మండలం రాయగిరి నుండి మాదన్సు సత్యనారాయణ, కవిత, అలాగే ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. గూడాపూర్ నుండి ఇందిరారెడ్డి కోరుతున్న పాట శంకరాభరణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి ఆలపించిన గీతానికి రచన వేటూరి, సంగీతం కేవి మహాదేవన్. మీ అందరి కోసం మీకెంతో ఇష్టమైన ఈ పాట.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మా కోసం ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక బాలరాజు, అలాగే ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాలు, కృష్ణా జిల్లా పెడెల నుండి అప్పలరాజు కోరుతున్నారు. అలాగే గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ రామ్చరణ్, రామ్ప్రసాద్ కోరుతున్నారు మా కోసం సాగర సంగమం చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం సాగర సంగమం చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

మీరు శ్రోతలకి కోరిన సినీ గీతాలు వింటున్నారు. జనరంజనిలో మా కోసం జయసింహ చిత్రం నుండి ఈనాటి ఈ హాయి పాటను వినిపించగలరు అంటూ ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య యాదమ్మ కోరుతున్నారు. అలాగే చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి. అలాగే కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నముంతల కోరుతున్నారు మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి. మీ అందరి కోసం జయసింహ చిత్రం నుండి ఘంటసాల పీలీలా పాడిన పాట.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు జాపా భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్ బండి శివాజీ, చంద్రకళ జోగ నర్సియ, పద్మ, ఆనంద్, సరోజని, శ్రీనిక. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ నుండి మాడబోయి సత్యనారాయణ వర్షిణి, పులిపాటి వెంకటేష్ సత్యవతి, రవల్లి రామకృష్ణ, విహాన్స్ విద్వాన్, ఎం మహబూబ్ నగర్ నుండి, అలాగే జబ్లిక్పల్లి నుండి చిక్కి చక్రపాణి చందన, పూర్ణ తేజస్వి చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చగౌడ, కెంపం, అలగాపురం నుండి, అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి లక్ష్మారావు అడుపా కోరుతున్నారు మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం సంకీర్తన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జాలికి పాడిన ఈ పాట.
1: మనసున మొలిచిన సరిగమలి ఈ గలగల నడక.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు. వార్తల అనంతరం తిరిగి 8:15 జనరంజనిలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15 దాటి 50 సెకండ్లు. జనరంజనిలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మనందరికీ ఇష్టమైన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: ధన్యవాదాలు సార్. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలిపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను సార్.
0: నరేంద్ర రెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్?
0: నేను కూడా చాలా బాగున్నానండి. జనరంజన్ లో మరి ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు మీరు నరేంద్ర రెడ్డి గారు?
1: సార్, ఈ రోజు తల్లా పెళ్ళమ్మ సినిమాలో ఓ బంగారు గూటిలోన చిలుక అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా అండి, చాలా చక్కటి పాట అడిగారు. మీకోసం జనరంజన్ లో మీరు అడిగిన పాట.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ సార్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం బొమ్మిదేని లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు జనరంజన్?
1: సార్, కృష్ణ జయప్రద నటించిన కలియుగ కర్ణుడు మూవీలో సంగ్రామంలో విజయాలు అనే పాట ఉంటుంది, ఆ పాటను వినిపించండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట జనరంజన్ లో మీకోసం ప్రసారం చేస్తున్నాం, వినండి.

సంసారంలో సరసాలు సరగాలలో విడియాలు సంసారంలో సరసాలు సరగాలలో విడి

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి సార్.
0: రాజ్ కుమార్ గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్?
0: నేను చాలా బాగున్నానండి.
1: మాకు భైరవ ద్వీపం నుంచి నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక అనేది ఉంటది.
0: భలే పాట అడిగారండి. చాలా చక్కటి పాట జానకమ్మ గారు పాడింది.
1: అవును సార్.
0: ఆవిడకి నంది అవార్డు కూడా వచ్చింది పాట పాడినందుకు.
1: అవును సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట భైరవ ద్వీపం నుంచి వచ్చేస్తోంది, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ సార్, నేను కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లాని మాట్లాడుతున్నాను సార్.
0: ఇనాయతుల్లా గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: నేను చాలా బాగున్నానండి. జనరంజన్ లో ఏం పాట వినాలనుకుంటున్నారు మరి? ఇవాళ
1: తోడు దొంగల్ మూవీలోంచి వయస్సు ముసిరెను మనసు మెరిసెను అనే సాంగ్ ఉంటుంది సార్.
0: ఓకే అండి, మీరు అడిగిన పాట
1: వినిపించండి,
0: మీకోసం ప్లే చేస్తాం, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్, శుభోదయం జనరంజనికి.
0: శుభోదయం అండి.
1: నా పేరు నరసింగరావు, ఆనందవర కాలనీ ఖైరతాబాద్ నుంచి.
0: నరసింగరావు గారు బాగున్నారా?
1: యా, బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈ రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు సార్ జనరంజన్ లో?
1: ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ సినిమా కొండవీటి సింహం, ఆ సినిమా నుంచి.
0: ఓకే సార్.
1: పంగినపల్లి మామిడి పండు, ఆ సాంగ్ కావాలండి.
0: సూపర్ సార్, హుషారైన సాంగ్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింగరావు గారు జనరంజన్ కాల్ చేసినందుకు. మీకు మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసుకి హత్తుకుంటుంది. ఇది మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజనిలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: జనరంజనిలో మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభాగవి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. రఘునాథపురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి. అలాగే సనత్ నగర్ నుండి వెంకట్ కోరుతున్నారు, మా కోసం పడమటి సంధ్యారాగం చిత్రం నుండి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం పడమటి సంధ్యారాగం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన గీతం.

0: के साथ।
1: आरोग्य जीवनं आनंददायकं।
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మాకోసం ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు మేడ్చల్ నుండి నరసింహమూర్తి, రామ్మూర్తి మరియు కుటుంబ సభ్యులు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయేష కోరుతున్నారు మాకోసం ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ. బుధన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను కోరుతున్నారు మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి, బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్ పుట్టపాక నుండి భవానీ వెంకట్, మిథున్ మహాదేవ్, తరుణిక, అంజమ్మ, సరిత, గోకుల్, అర్జున్, మారేడ్పల్లి సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. అలాగే ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోరుతున్నారు మాకోసం ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం సర్కస్ రాముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన గీతానికి సంగీతం కేవీ మహాదేవన్, గీత రచన వేటూరి.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్.

జనరంజనిలో మాకోసం ఏదైనా ఒక చిరంజీవి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు శ్రీనిక తిస్మార్ ఖాన్ శివన్న సీనియర్ నిజామాబాద్ నుండి కోరుతున్నారు. అలాగే రాయగిరి నుండి దాసరి రవి, అల్వాల్ నుండి రాధా గౌతమ్, కార్తీక్ చారి రాచకొండ నుండి కోరుతున్నారు. మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ తప్పకుండానండి. మీ అందరి కోసం సంఘర్షణ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

0: ఇదే పాటను కోరుతున్న శ్రోతలు జిల్లలగూడ నుండి హర్నాథ్, కొండా యాదగిరి శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ కోరుతున్నారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుండి కలిత్కర్ ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లపోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజిత కోరుతున్నారు. ఇదే పాటను వినిపించమని.
1: మనసైనా పడనేవు, మాట చెప్పుకోనేవు,

మీరింతవరకు జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. అందరి పేర్లు చదవాలని, అందరి పాటలు వినిపించాలని ఉన్న సమయాభావం వల్ల కొందరి పేర్లు మాత్రమే చదవగలిగాము. అన్యథా భావించకండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:35. వివిధ భారతి కేంద్రం నుండి ముంబై వివిధ భారతి కేంద్రం నుండి ప్రసారాలు విందాం. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం కలుసుకుందాం.

ये है विविध भारती। थोड़ी ही देर में आप सुनेंगे आज के फनकार।

आज का कार्यक्रम केंद्रित है अभिनेता अमरीश पुरी पर।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రభావానికి సముద్ర శక్తి కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోల్కతాలో స్వదేశీ యుద్ద నౌకలు దునగిరి, సంశోధక్, అగ్రేలను జాతికి అంకితం చేసిన ఆయన, రక్షణ రంగంలో కొనుగోలుదారుగా కాకుండా స్వావలంబనతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సముద్ర సామర్థ్యమే దేశాభివృద్ది, భద్రత, శ్రేయస్సుకు బలమని స్పష్టం చేశారు. 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, గుర్తించిన అంశాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ఫలితాల విడుదలను సిబిఎస్ఈ ప్రారంభించింది. ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల్లో 87% కంటే ఎక్కువ ఫలితాలను విడుదల చేశారు. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలో విడతల వారీగా ప్రకటించనున్నట్టు తెలిపింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో తప్పులు చేసిన వారికి రైల్వే రక్షణ దళం భారీ జరిమానాలు విధించేలా చట్టాలను సవరించారు. జనవిశ్వాస్ పేరిట రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం 1989 రైల్వే చట్టంలో మార్పులు చేసింది. రాష్ట్రంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్టు కేంద్ర గణాంక శాఖ 6వ ఎకనామిక్ సెన్సెస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 6,303 మంది సైబర్ మోసం బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ చేసినట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2,232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6,83,00,000 రూపాయలు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్తో సహా 9 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నట్టు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04 దాటి 40 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమం మీకోసం రెడీగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు మీరు వినాలి అంటే మీకు నచ్చిన పాట వివరాలతో పాటు మీ పేరును మా వాట్సాప్

ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్లో హస్తినాపురంని కన్యగర్ సత్యనారాయణేంద్రవేణి మేధాంశ అనిరుద్ధ్ శ్రేయాన్స్ వారి మిత్రులు, అలాగే ఆదిపట్ల నుంచి కరడి గోపికృష్ణ ఉమావతి, భూదన్ పోచంపల్లి మాధురెడ్డి చౌరస్స నుంచి భావండరాజు మమత, పవన్ కళ్యాణ్ శ్రావణి అమ్మ నాగమణి ఇంకా వారి మిత్రులు, అలాగే విక్రమ్ వాసుదేవ్ వాసు వెస్ట్ వెంకటాపురం నుంచి లక్ష్మీదుర్గ సత్యవతి ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఫులాంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ పసి జునీర్.

0: జుబర్, ముక్రమ్, నొమాన్, ఫర్క్వాన్, జకీర్, ఫజిల్, ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత వారి మిత్రులు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం, సుగుణ రామప్రసాద్, రామ్ చరణ్, తర్వాత పరమేశ్వర్, సంధ్య, హర్షకుమార్, వరుణ్, వమిక, నాగచరణ్, వనమాల, వర్ష, ఇంకా వీరు ఆత్మకూర్ మండలం కొత్తగట్టు నుంచి వీరందరి కోరిక మేరకు నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి రాజేష్ చిత్రపడిన పాట వినిపించాం. గీతరచన ఘంటాడి కృష్ణ, సంగీతం ఎస్సీ రాజ్కుమార్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే, అది కూడా 2000 తర్వాత వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324052 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపోతున్న మంచి మంచి పాటలు అడుగుతున్నారు. యాదాద్రి భువనగిరి వెలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుంచి ఇదునూరు లక్ష్మీ, జంగమ్మ, నిహారిక, వినోద్ కుమార్, పూర్ణతేజ, తనుజ, శ్రీహరి, దీక్షిత్, నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరు వరంగల్, కాసిబుగ్గ నుంచి మాకోసం మంచి పాట వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఎద్దు మైలర్ నుంచి బాలకృష్ణ, సరిత, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, జీడిమెట్ల కరీముల్లా, నజరీన్, రుబీనా, ఇంకా వారి కుటుంబ సభ్యులు కాసిబుగ్గ వరంగల్ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీక్షిత, అంజని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఇంకా ముసపేట, ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ వారి మిత్రులు, అలాగే ఇంకా చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి కూడా వీరందరూ మాకోసం చక్కటి పాటను వినిపించమని అడుగుతున్నారు. వీరందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్ పాడింది, గీతరచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 2000 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ మీరు వినాలనుకుంటే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి మాకోసం మంచి పాట వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారు, లక్ష్మీకృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, ఇంకా చాలామంది శ్రోతలు మరి లైన్లోకి వచ్చారు. ఔసలి ఆంజనేయులు, కళావతి, రవిచంద్ర, రమేష్ చంద్ర, పవన్, తేజ, సాయి, అంకిత, మౌన, సందేశ్, సాయి, సాకేత్ కూడా మాకోసం మంచి పాట వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మరొక శ్రోత వీరు ప్రొద్దుటూరు నుంచి మోటే కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, దాసరి రవి, రాయగిరి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలామంది శ్రోతలు, బోలుకొండ సూరయ్య, కృష్ణవేణి, కేస సముద్రం విలేజ్ మహబూబాబాద్ నుంచి కూడా మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇక్బాల్, విశ్వకవి, డేవిడ్ షాముల్, లాముల్, వరుణ్ కుమార్, అంజన, కొండంరాజు, హైగ్రీవాచారి, ఫరూక్ నగర్ నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. మాకోసం కూడా ఒక మంచి పాట ప్లే చేయమని. జుబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి, చందన కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. వీరు వెంగళ కుమార్, పరిగిపల్లి రాజలింగం నుంచి కూడా ఒక మెసేజ్ చేశారు. తప్పకుండా వెంకటేశ్వర పేట నుంచి కూడా రిక్వెస్ట్ చేశారు. వీరందరి కోసం

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం పెట్టిన కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 2000 తర్వాత వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్స్.

మీరు వినాలనుకుంటే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసుగా తేలిపోతున్నాం. చాలామంది శ్రోతలు రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పకుండా ప్లే చేస్తాం. వీరు ఇక్కడ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, పెద్దాపురం నుండి తూర్పుగోదావరి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా అండి. అలాగే భవాని, పవన్, వెంకటేశ్వర, రుక్మిణి, అవధాని, ఐశ్వర్య, అర్చన, అనుష, లక్ష్మి, రాధిక, వెంకట, సృజన, తేజ, చందన నెల్లూరు నుంచి ఒక మెసేజ్ పంపించారు. బేగంపేట్ నుండి వీరు ఒక రిక్వెస్ట్ చేశారు, మరి వారి పేరు. మేడ్చల్ నుంచి అంకుషాపురం దోర్నాల సుదర్శన్, అవిష్, విధిబాబు, ఇంకా దేవేంద్ర, చింతకింది శ్రీనివాస్, సిప్పలపల్లి శ్రీనివాస్, గంగాధర శ్రీనివాస్, మల్లేశం సాంబయ్య, ఉపేందర్, తాటిపాముల శ్రీరాములు, సుదర్శన్, సమయ్య, స్వరూప, రవీందర్, ఖ్యాతం, శ్రీరాములు, అంబాల, హన్మకొండ జిల్లా అంబాలపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు. యశ్వంత్, లోకేష్, అఖిల, చిలకలగూడ, సికింద్రాబాద్ నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు వీరంత కోరుతున్న పాట ఇది. బాద్షా సినిమా నుంచి పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం. కొత్త బంగారు లోకం సినిమా కోసం కార్తిక్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి గోన రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన్, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా ముకుందరావు, ధర్మరాజు, హరి, శ్రీను, పద్మ, లక్ష్మి, స్వరూప, లేఖశ్రీ, బాలశ్రీ, శ్రీకాకుళం గూడెం గ్రామం నుంచి వారు రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా అప్లై చేస్తాం, మాకోసం ఒక మంచి పాటను వినిపించమని అడిగారు వాళ్ళు. నల్గొండ జిల్లా మోసంగి గ్రామం నుంచి సైదమ్మ, సాన్వి, ఆస్తల, ఆది, శ్రీతన్, ఆయుష్, చిట్టిమల్లు సైదులు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే అల్మాజ్గూడ నుంచి వడ్లమాని రవికుమార్, కీర్తి, ప్రసాద్, సీతాలు శాస్త్రి వారి కుటుంబ సభ్యులు, ఆజీజ్ భాయ్, మార్టిన్ భాయ్, షేక్ చాంద్, ఫరీక్, ఇంకా వారి మిత్రులు వీరందరి కోసం ఈ పాట

0: జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్ రజని, జయ బింగి కీర్తన విష్ణువర్ధన్, హర్షవర్ధన్ బింగి సత్యనారాయణ రమ్య, శ్రీవేణి, రాహుల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు మాకోసం ఒక మంచి పాట వినిపించమని రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే వరంగల్ రూరల్ నుండి కే రాజశేఖర్ వారి మిత్రులు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. మరొక శ్రోత కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, వారి కోసం కూడా మా ఒక చక్కటి పాటను ప్లే చేద్దాం. వీరు పెద్దంబర్పేట్ నుండి గుండు అమదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి వీరందరి కోసం అల వైకుంఠపురంలో సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి మంగిలి పాడింది.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్లో మాకోసం జెమిని మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లంతకుండా మండలం గంగు మహేందర్ నాగలక్ష్మి, గన్విత, అశోక్, సమత, సాన్విక, చాణక్య, వైష్ణవి, సాయి, చరణ్, హర్షవర్ధన్. ఇది వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రిక్వెస్ట్ చేశారు. అలాగే మెట్పల్లి నుంచి గట్ల కవిత, భావాజ్ఞ, హర్షన్ కూడా రిక్వెస్ట్ చేశారు. మరొక శ్రోత సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌజ్ నుంచి కూడా ఒక మెసేజ్ పంపించారు. వీరు జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్ వారి కుటుంబ సభ్యులు. తర్వాత జగన్నాథ్ గ్యారేజ్ నుండి భూవిక చిన్నారి, ఈశ్వర్ రాఘవేందర్ భాను, గుట్టాల బేగంపేట నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: सारी है।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం. చివరిగా ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం యువన్ శంకరాజ. వినిపించమని కోరుతున్నారు ఊరుగొండ సాంబయ్య, మొహమ్మద్ ఖళీ, మొహమ్మద్ రఫీ, తిరుమలేష్, ఈర్ల వెంకటనారాయణ, కొమ్మాల గ్రామం, జాను మూవీ నుంచి వీరు ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను వీరందరి కోసం ఈ పాట.
1: Can you feel her? Is your heart speaking to her?

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మూడేళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోలు, ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నట్టు చెన్నైలో చెప్పారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 దక్కింది. విబిజీరామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 30 కల్లా కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్సభ ఇన్ఛార్జీలను పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్ట్ నిర్మాణం పనుల నేపథ్యంలో ఆదివారం పార్కు చుట్టూ ట్రయల్ రన్గా వన్వే విధానాన్ని అమలు చేశారు. పంజగుట్ట, నాగార్జున సైకిల్ వైపు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేటువంటి వాహనాలను కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ మీదుగా చెక్పోస్ట్ వైపు మళ్లించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ జీరాఫీ దినోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీరాఫీ బన్నీకి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేక కేక్ అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటి 48 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు చలనచిత్ర మేటి నటీమణులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. వెండి తెరపై చూపు తిప్పలేని నటన ఆమె సొంతం. అభినయంతో అశేష అభిమానులు కూడగట్టుకున్న ప్రతిభ ఆమె వరం. సహజ నటనతో పాత్రలకే జీవం పోసిన మరో చరిత్ర ఆమెది. తన క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం కుళ్ళుకున్న వైనం. హీరోను డామినేట్ చేసేంతగా పాత్రలు లీనమయ్యి మైమరపింపజేసే అద్భుత నటన. 1980వ దశకంలో స్టార్ హీరోయిన్గా విశేష గుర్తింపు. దక్షిణాదిన పలు భాషల్లో సినీ అగ్రతారగా వెలుగొందిన కథానాయిక. 500 సినిమాల ప్రస్థానం. సినీ జగత్తులో మైలు రాళ్లుగా, కళాఖండాలుగా చెప్పుకునే అరుదైన రికార్డుల ఆనాటి కుర్రకారు గుండెలను పిండిన తెలుగింటి వెరిబోణి ఆవిడే ప్రముఖ సినీ నటి సరిత. ఈరోజు గుర్తుకోసిన కార్యక్రమంలో ఆమె సినీ ప్రస్థానం, నటించిన సినిమాల్లోంచి మధుర గీతాలను విందాం.

హీరోయిన్గా సరిత అగ్రతారగా రాణించడానికి ముఖ్య కారకులు లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారు. సరిత గారి తొలి చిత్రం మంచికి స్థానం లేదు, అయితే దానికన్నా ముందే కె బాలచంద్ర గారు తెరకెక్కించిన సినిమా మరో చరిత్ర మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది. హీరో కమల్ హాసన్ సరసన సరిత జోడి చూసి అందరూ ఫిదా అయ్యారు. కె బాలచంద్ర గారు ఆ సినిమాకు తీర్చిదిద్దిన ప్రేమికురాలు పాత్ర

సరిత గారి స్టార్డమ్ అమాంతం పెరిగిపోయి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరారు. ఆ రోజులో 1978లో సంచలన చిత్రంగా మరో చరిత్ర మూవీ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. సరిత తన అమోఘమైన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు.

హీరోయిన్ అంటే ముందుగా అందం అనే హద్దుల్ని చెరిపేసిన నటనాభినయ సౌందర్యవతి సరిత గారు మరో చరిత్ర ఇండస్ట్రీ హిట్ కావడంతో సరిత గారికి తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో చాలా అవకాశాలు వచ్చి తిరుగులేని కథానాయికగా నిలబెట్టాయి. మరో చరిత్ర సినిమా తర్వాత దర్శకులు కె బాలచందర్ గారు ఇది కథ కాదు సినిమా తీశారు. ఇందులో కూడా మరి సరిత గారి పాత్ర వండర్ఫుల్గా ఉంటుంది, అది కూడా హిట్. ఆ మూవీలో కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబులకు మించి సరిత గారి నటన అందరినీ మెప్పించింది. పాటలు కూడా ఆ నిమిత్యాలే.

లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ గారు వారి యొక్క చిత్రాలు చాలా న్యాచురల్గా ఉంటాయి. పాత్రలు కూడా మన చుట్టూ ఉన్నట్లుగా ఎక్కువ మేకప్ లేకుండా సహజత్వం ఉట్టిపడేలా కనిపించేలా తీయటం ఆయన ప్రత్యేకత. ఆయన అభిరుచికి తగ్గట్టుగా సరిత గారి నటన ఉండడంతో చాలా సినిమాలకు సరిత గారిని కథానాయికగా తీసుకున్నారు. అది ఆమె ప్రతిభకు నిదర్శనం. అదే సంవత్సరం అంటే 1979లోనే వీరిద్దరి కాంబోలో మరో చిత్రం గుప్పెడు మనసు మూవీ విడుదలైంది. ఈ మూవీ కూడా విజయం సాధించింది. అలా సరిత గారి కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్లు వచ్చాయి. హ్యాట్రిక్స్ హీరోయిన్గా జైత్రయాత్ర సాగించారు. తనదైన మార్కుతో దూసుకెళ్లారు హిట్ చిత్రాల పరంగా.

వరుస తెలుగు చిత్రాలతో భారీ విజయాలు, అగ్రశ్రేణి కథానాయికగా వెలిగినప్పటికీ సరిత గారికి తెలుగు ప్రేక్షకుల కంటే తమిళ ప్రేక్షకులే నటన పరంగా బ్రహ్మరథం పట్టారు. తన డీ గ్లామర్ రోల్తో అదరగొట్టారు. తమిళులు తన నటనతో ఓన్ చేసుకున్నారు. 1980 దశకంలో తమిళంలో వచ్చిన సరిత గారి సినిమాలన్నీ అఖండ విజయం సాధించి ఉత్తమ నటిగా చాలాసార్లు సంవత్సరం తర్వాత సంవత్సరం అలా తమిళం, కన్నడ, మలయాళ చాలా సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా, అంటే రాష్ట్ర ఆయా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా ఉత్తమ నటిగా, మరి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న గొప్ప నటీమణి సరిత గారు.

చాలా వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా సర్దిగా నిలిచారు. పాత్రలకి వన్నెతిచ్చారు. ఎలాంటి భావోద్వేగనైనా అలవోకగా పలికించి సుభాష్ అనేలా ప్రాణం పోశారు పాత్రలకు. స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పే చిత్రంగా టైటిల్ రోల్లో వచ్చిన చిత్రం కోకిలమ్మ. కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన మరో ఆనిమత్యం. ఈ మూవీలో అన్నీ తానే నటించి బల అనిపించుకున్నారు సరిత గారు. వినికిడి లోపం ఉన్న పాత్రలు సరిత గారు జీవించి అందరి హృదయాలను కొల్లగొట్టారు. ఈ మూవీలో సరిత గారి ఉత్తమ నటనకు గాను స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నారు. కె బాలచంద్ర గారికి ఉత్తమ చిత్రానువాద రచయితలుగా మరి నంది బహుమతి అందుకున్నారు. అప్పట్లో కోకిలమ్మ చిత్రం మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం ఆత్రేయ గారి పాటలు మెస్మరైజ్ చేశాయి.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిత్ భారతి. మనం పెట్టిన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో చలనచిత్ర మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన చిత్రాల నుంచి మంచి మంచి పాటలు వింటున్నాం. ఆమెపై చిత్రీకరించుకున్నప్పటికీ కూడా ఆమె నటించిన సినిమాల నుంచి ఆనిమత్యం లాంటి పాటలు విని మనం ఎంజాయ్ చేస్తున్నాం. 1980 నుంచి 1985 సంవత్సరాలు సరిత గారు సంవత్సరానికి 10కి తగ్గకుండా కథానాయికగా విజయవంతమైన చిత్రాలతో ఆబాల గోపాలను అందుకున్నారు. తన నటన చూసి ప్రతి సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. తెలుగు హీరోయిన్గా తక్కువ సినిమాలు చేసినప్పటికీ అవన్నీ కూడా అపురూప చిత్రాలుగా నిలిచిపోయాయి. విజయ, ఆడళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, అత్తగారి పెత్తనం, కలహాల కాపురం, చందమామ, తోడునీడ, అమ్మకావలి, ప్రేమసాగరం వంటి చాలా చిత్రాలలో చిన్న హీరోలతో సంబంధం లేకుండా పెద్ద హిట్లు సాధించినటువంటి ఘనత సరిత గారికి దక్కింది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. ఈరోజు చలనచిత్ర మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల నుంచి ఆనుమత్యం లాంటి పాటలు వింటున్నాం. సరిత గారు కళ్ళతో మాయ చేస్తారు, నటనతో మంత్రం వేస్తారు, కొన్ని పాత్రల్లో మాత్రం కైపెక్కించేస్తారు. ఏ పాత్రనైనా ఒప్పుకొని నటనపరంగా పంట పండిస్తారు. చిలిపి, వయ్యారం, ఒగరుపోతుతనం, శృంగార భావాలు, మత్తుగొలిపే చూపులు ఆమెకే సొంతం. చూస్తున్న ప్రేక్షకులు అలా సీట్లకే పరిమితమై కథలో లీనమయ్యారు. ఆమె సినిమాలు చూసి తొలికోడి కూసింది సినిమాలు సరిత గారు గుడ్డి అమ్మాయిగా వర్ణించలేనంతగా సూపర్గా నటించి తానేంటో సవాల్ విసిరారు.

ఒక మెరుపు వెంట తిరుగు, ఒక మంచిలోన చెడుగు, లోకమంతా ఈ

సరితగారు బహుముఖ ప్రజ్ఞావంతురాలు. డబ్బింగ్ కళాకారిణిగా టాప్ హీరోయిన్స్ అప్పట్లో అంటే నిన్న మొన్నటి వరకు జైత్రయాత్రను కూడా సాగించినటువంటి సక్సెస్ అయినటువంటి హీరోయిన్స్ అందరు కూడా ఆమె తన గాత్రను అందించారు. విజయశాంతి, నగ్మ, టబు, సుస్మితా సేన్, రమకృష్ణ సౌందర్య వంటి వారికి గాత్రాన్ని అందించి ఎన్నో అవార్డ్స్

అతి కొద్ది సమయంలోనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా పీక్ స్టేజ్ని చేరిన అతి కొద్ది నటీమణుల్లో సరిత గారు ఒకరు. ప్రయోగాత్మక చిత్రాలలో తనదైన నటనతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు, హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. సినీ ప్రపంచంలో ఎంత సక్సెస్ చూశారో జీవితంలో.

అన్ని ఒడిదుడుకులను చూశారు. అయినా దేనికి భయపడకుండా కెరీర్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పాత్ర ఏదైనా సరే, ఏ తీగ పువ్వు ఈ సినీ ప్రపంచంలోకి వచ్చి మనందరికీ సినీ పరిమళాలను విదజల్లారు. నటన పరంగా మనకు ఆ మాధుర్యాన్ని అందించారు. స్క్రీన్పై చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేని నటనతో అందరిని మెస్మరీ చేశారు.

బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతూ ఉంటాయి. కానీ సరితగారి విషయంలో మాత్రం టాలెంట్తో పాటు తనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కూడా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్ గారికి ఏం కావాలో ఆ నటనను చూపించి ఆ పాత్రలకు న్యాయం చేసేవారు. ఆ పాత్రలో లీనమయ్యే అందరినీ మెప్పించారు, గుండెల్లో నిలిచిపోయారు. అందుకనే ఆమె చేసినటువంటి ప్రతి సినిమాకు ప్రేక్షకులు భ్రమరథం పట్టారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె డామినేషన్ చూసి సీన్స్ కట్ చేయమని అనేవారట హీరోస్. కానీ ఆమె నటనకున్న స్ట్రెంగ్త్ను బట్టి అలాగే ఉంచేవారట డైరెక్టర్స్. మేము సినిమానైనా మార్చుకుంటాము, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ అయినా మారుస్తాం, కానీ ఆమె సీన్స్ కట్ చేసే విషయమే లేదు, హీరోనైనా మారుస్తాం కానీ ఆమె సన్నివేశాలు మాత్రం తీయము అని కరాఖండిగా చెప్పేవాళ్ళట. అంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్టింగ్ ఆమె సొంతం. చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా విజయం వైపే ఉంటుంది. ఆమె చేసిన ప్రతి సినిమా దేనికి అది సాటిగా నిలవడంతో

ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె డామినేషన్ చూసి సీన్స్ కట్ చేయమని అనేవారట హీరోస్. కానీ ఆమె నటనకున్న స్ట్రెంగ్త్ను బట్టి అలాగే ఉంచేవారట డైరెక్టర్స్. మేము సినిమానైనా మార్చుకుంటాము, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ అయినా మారుస్తాం, కానీ ఆమె సీన్స్ కట్ చేసే విషయమే లేదు, హీరోనైనా మారుస్తాం కానీ ఆమె సన్నివేశాలు మాత్రం తీయము అని కరాఖండిగా చెప్పేవాళ్ళట. అంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్టింగ్ ఆమె సొంతం. చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా విజయం వైపే ఉంటుంది. ఆమె చేసిన ప్రతి సినిమా దేనికి అది సాటిగా నిలవడంతో ఆమె తిరుగులేని కథానాయికగా అగ్రపథాన నిలిచారు. అందరి హృదయాలను కొల్లగొట్టారు. తనకంటూ ఒక హిస్టరీని, తనకంటూ ఒక పేజీని, ఒక బంగారు పేజీని క్రియేట్ చేసుకున్నారు. మరి ఆయనకు ఆమె యొక్క టాలెంట్ను గుర్తించి ఆమెను శిఖరాగ్ర నిలబెట్టినటువంటి డైరెక్టర్, ఆమెకి ఇష్టమైనటువంటి డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారు, ఆమెకు గాడ్ ఫాదర్. ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలో తననే కథానాయికగా తీసుకుని గోల్డెన్ హీరోయిన్గా పేరు సంపాదించేలా చేశారు. వారిద్దరు కాంబోలో వచ్చినటువంటి దాదాపు అన్ని సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్ మ్యూవీ మ్యూజికల్ హిట్స్గా అజరామరంగా నిలిచిపోయాయి.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు విన్నారు కదా. మీ అశోక్. మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో. సమయం 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:05 దాటి 49 సెకండ్లు అవుతుంది. కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: మాటైనా పాటైనా

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マナジェネレンジェネ。
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు విందాం చైతన్య స్ఫూర్తి. మనిషికి ప్రాణవాయువు ఆక్సిజన్, అది లేకపోతే ఏ ప్రాణి లేదు. మనిషి బ్రతుకుకు మూలమైన ఆ ఆక్సిజన్ ప్రసాదించేది మొక్కలు, చెట్లు, వృక్షాలు. వాటిని కాపాడుకుని సంరక్షించుకోవాలి. పర్యావరణంతో పాటు మరి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే వాటన్నింటినీ కాపాడుకునే బాధ్యత మనందరిది. అవి చేసే పాత్రను ఎవరు కూడా నిర్వర్తించలేరు. అది మనకిచ్చేటువంటి బహుమానం, ఎప్పటికీ నిలిచిపోయే, ఎప్పుడూ ఇస్తూనే ఉండేటువంటి జీవశక్తి అది.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రచ్చ సినిమా నుంచి దీపు గీతామాధురి పాడిన పాట అది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మరి ఒక ముఖ్యమైనటువంటి రోజు, అది కూడా మనకు ప్రాణవాయువుని ప్రసాదించే మొక్కలు, తర్వాత అడవులలో పెరిగేటువంటి చెట్లు, వృక్షాలు, వాటికి సంబంధించినటువంటి ఒక టాపిక్ తీసుకున్న పర్యావరణంలో వీటి పాత్ర ఎవరు కూడా నిర్వర్తించలేరు. నిజమే కదా, ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే ఈ భూమి మీద అసలు ప్రాణులేం బ్రతకవు. మొత్తం ఈ భూమి మీద అవసరమయ్యే ఆక్సిజన్ ముఖ్యంగా వర్షారణ్యాల ద్వారానే అందుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మొక్కలే లేకపోతే ఈ భూమి మీద ఇలాంటి మొక్క జాతికి సంబంధించినటువంటి ఆ ప్రాణులు లేకపోతే, ఆ జీవమే లేకపోతే మనం నిజంగా ఏమైపోయేవాళ్ళము? అంటే మనిషి ఉనికి అనేది లేకుండా పోయేది, ప్రాణులు బ్రతికేవి కాదు. అంటే వేరే గ్రహాల మీద ఏదైతే లేదో, ఏదైతే మన భూగ్రహం మీద ఒక అదృష్టమో లేకపోతే ఈ భూగ్రహం యొక్క గొప్పతనమో తెలియదు, కానీ వేరే దాని మీద లేనటువంటిది మన భూగ్రహం మీద ఉంది. మరి అలాంటప్పుడు ఈ మొక్కలకు సంబంధించి, ఈ చెట్లకు సంబంధించి, ఈ అరణ్యాలకు సంబంధించి, అడవులకు సంబంధించినటువంటి వాటిపైన మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వాటిని కాపాడుకోవాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా, అంటే ఆక్సిజన్ ముఖ్యంగా మరి వర్షారణ్యాల ద్వారానే జరుగుతుంది కాబట్టి, వర్షారణ్యాలపై అవగాహన కోసం, అంటే ఈ అరణ్యాలు, మరి అరణ్యం అంటే అడవి కదా తెలుసు, సో మరి వర్షాలకు ఆధారమయ్యేటువంటి అరణ్యాలు అన్నమాట. నిజంగా ఈ మొక్కలన్నీ లేకపోతే మనకు వర్షాలు పడవు, తెలుసు అందరికీ. కానీ మరి వాటిని కాపాడుకోవాలి కదా, మన ప్రాణవాయు ఇస్తుంది కదా. మరి వాటిని కాపాడుకోవాలంటే వాటి ఆవశ్యకతను ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ మానవాళికి తెలియడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 22న ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ఈ సందర్భంగా మరి ఈరోజు జూన్ 22 కాబట్టి మనం కూడా ఆ విషయాన్ని కాస్త మనం బాధ్యతగా, సామాజిక స్పృహతో మనం ఆలోచించి ఆక్సిజన్ను మనకు ప్రసాదించేటువంటి ఆ మొక్కలను కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇది ఒక యజ్ఞంగా, ఒక బాధ్యతగా చేయాల్సినటువంటి అంశం. ఇదే అంశం గురించి మరింత సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

కెమెరామెన్ గంగాతు రాంబాబు సినిమా కోసం నరేంద్ర గీత మాధురి పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు వర్షారణ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా. అయితే మరి వర్షారణ్యాల వల్ల మనకు జరిగే లాభం ఏంటి, అవి మనకి ఏమిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ మరి వాటిని మానవ తప్పిదంగా చేస్తూ ఉన్నాం, వాటిని అంతరించిపోయేలా చేస్తున్నాం. మరి అంతరించిపోకుండా ఉండేందుకు మనం చాలా చాలా చర్యలు చేపట్టాలి, మనవంతు బాధ్యత కూడా చేయాలి. వర్షారణ్యాలు కేవలం ఆక్సిజన్ ఇవ్వటమే కాదు, భూమి మీద నివసించే మొత్తం జంతు వృక్షజాలలో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే జీవిస్తున్నాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్ను కూడా తగ్గించడంలో, మరి వాతావరణంలో అధిక కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడంలో కూడా ఈ అరణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయనేది జగమెరినటువంటి సత్యం. అది శాస్త్రవేత్తలు తెలుస్తున్నటువంటి విషయం. నిజంగా ఈ పర్యావరణంలో ఈ ఆక్సిజన్ పాత్ర మనకు కనుక సమర్థవంతంగా ఉండకపోతే మనం ఏమయ్యే వాళ్ళము, మనకి ఎలాంటి రోగాలు వచ్చేవి, ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం, వింటూ ఉండండి.

మరీ ముఖ్యంగా మానవ సమాజానికి దూరంగా అడవుల్లో బ్రతికే ఆదివాసులకు ఈ వర్షారణ్యాలే జనవాసాలు, జీవనోపాధి కూడా. వాటి ద్వారానే వారికి ఆహారం అందేది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది మనుషులు ఈ వర్షారణ్యాలపైనే ఆధారపడి జీవిస్తున్నారంటే మరి నమ్మలేని నిజం. ఆహారం, మౌలిక ఔషధాలు అంటే మూలిక ఔషధాలు, తర్వాత కలప, ఇలా రకరకాల జీవనోపాధి మార్గాలు ఆ అడవుల్లో జీవించే వారికి. ఈ అరణ్యాల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ ఒక్క కారణం వల్లనే కాదు వీటిని రక్షించుకోవాలి అనుకోవటం. అది మానవ సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, దాని ఆవశ్యకత ఏంటి, తర్వాత అది భావి తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, ఒకవేళ ఇవి గనక కొంచెం తగ్గిపోతే అనేది ఇక్కడ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే ప్రతి సంవత్సరం జూన్ 22న వర్షారణ్య అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట, నిర్వహిస్తూ ఉన్నారు. వీటి యొక్క అవగాహన, వీటి యొక్క ఆవశ్యకత, వాటిని కాపాడుకోవాలి, ఎలా అంతరించిపోతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, రానున్న రోజులు వీటి పర్సంటేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత విస్తరించి ఉన్నాయి, ఎలా తగ్గిపోతూ ఉన్నాయి నదులు, తర్వాత వర్షాలు ఉప్పొంగుతున్నటువంటి జీవజలాలు, ఇవన్నీ కూడా వేటిమిటి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఎలా ఉన్నాయి అనేది వీటి ద్వారా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം സ്റ്റുഡിയോ സമയം 12:30 നിമിഷాలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026

లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24, 25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు

0: ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్డే ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్ బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ హిట్ సాంగ్స్.

0: చాంపియన్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

కార్యక్రమంలో మీరు విన్న పాట రాజు వెడిసి రాంబాయి సినిమా కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పళ్ళెం పాడిన పాట విన్నారు. గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట వినరోభాగ్యం విష్ణుకథ సినిమా నుంచి చైతన్ భరద్వాజ్ పాడింది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మిరై సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం గౌరహరి. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1 గంట దాటింది.

పెద్ద సినిమా నుంచి రక్షిత సురేష్ పాడిన పాట విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. లేటెస్ట్ సూపర్ హిట్స్ సాంగ్స్లో చివరిగా విందాము ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశమైనందువల్ల రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ డిఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో కీలకమైన ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి

రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. ఆ దిశగా దేశంలో పలుచోట్ల గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పనున్నామన్నారు. రెండు రోజుల క్రితం ఒడిషాలో కోల్ ఇండియా సంస్థ సహకారంతో కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీకి భూమి పూజలు జరిగాయని మంత్రి చెప్పారు. దీనికి కొనసాగింపుగానే 46,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులతో 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల సరఫరా తగ్గినప్పుడల్లా దేశంలో పెట్రోల్ ఎరువుల కొరత ఏర్పడుతోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 2029లోగా పెట్రోల్ ఎరువుల విషయంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రచార గోడపత్రికను గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు 2026 దక్కింది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్టం అనే అంశంపై నిర్వహించిన 108వ స్కాచ్ సదస్సులో టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్టంలో నాణ్యమైన డిజిటల్ సేవలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని గృహాలు, ప్రభుత్వ సంస్థలకు టీ ఫైబర్ సేవలను ప్రాధాన్యత క్రమంలో విస్తరించాలని సంస్థ ఎండీకి మంత్రి సూచించారు. రాష్టంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ 6వ ఎకనామిక్ సెన్సస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్టాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉపాధి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. గ్రామాల్లోనూ పలు సంస్థల దుకాణాలు, చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్ల వంటి వ్యవసాయేతర విభాగాల్లోకి వస్తున్నాయని తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ చెప్పారు. హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాలో మహాత్మాగాంధీ నరేగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేక లోకదాల ద్వారా 6,303 మంది సైబర్ మోసాల బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్ చేసినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2,232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6,83,00,000 రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు రికవరీలో అగ్రస్థానంలో నిలిచాయని చెప్పారు. బీబీజీ రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసిరి, అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త చట్టం ప్రభావాలను సమీక్షించారు. 60 రోజుల ఉపాధి విరామం అమలు సాధ్యం కాదని, రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో అంతర్జాతీయ

ఏ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో T20 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి యువతలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 21 రోజుల T20 టోర్నమెంట్కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పట్టి విక్రమార్క తెలియజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 మంది ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 331 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రీ వీలర్ ఆటో డ్రైవర్లు, 46 మంది ఫోర్ వీలర్ కార్ డ్రైవర్లు, 2 ఇతర వాహనదారులు పట్టుబడ్డారు. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు ప్రోత్సహించడానికి ఈరోజు జరుపుకుంటారు. భూమిపైన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని నిర్ధారించడంలో రెయిన్ ఫారెస్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ రెయిన్ ఫారెస్టుల నుంచే అందుతుంది. భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 56 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 18 కోట్ల రూపాయలతో 1,020 మీటర్ల పొడవైన రోప్వే ఏర్పాటు చేసి గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం కల్పిస్తారు. మరో 39 కోట్ల రూపాయలతో రహదారులు, పార్కింగ్, ఈ వాహనాలు, కెఫ్టేరియా, వ్యూయింగ్ గ్యాలరీ, టాయిలెట్లు, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, వారసత్వ కట్టడాల పునరుద్దరణ చేపడతారు. కాగా భువనగిరి కోట అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాల్లో పోటీ చేసే వారి ఖర్చు ఎంత పెరుగుతుందో అవినీతి కూడా అంతే స్థాయిలో పెరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మహబూబాబాద్, నాగర్ కర్నూలు మొదలైన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. 3 ఏళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 53 సెకండ్లు. ఇప్పుడు షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. షో టైం కార్యక్రమంలో మరి ఎప్పటిలాగే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే. అలా ఆర్డర్గా మీరు సమాధానం పంపితే చదవటానికి సులభంగా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం. ప్రశ్న వచ్చేస్తుంది తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సాధించిన సంస్థ ఏది? ప్రశ్న మరొకసారి తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన

0: సంస్థైరి మీకు అని కాన్స తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు ముందుగా ఎవరెవరైతే పంపుతారో వారి పేర్లు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పేర్లు పంపే ప్రయత్నం చేయకండి దయచేసి. నాగవల్లి సినిమా నుంచి పాట
1: సూర్య తేజో విరాజా జయము పలికి జనత
2: చంద్రముఖి.

0: चंद्रमुखी।
1: కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానం చాలామంది శ్రోతలు అయితే మరి చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు సుష్మిత ప్లేస్ హొన్నాజీపేట నుంచి రైట్ ఆన్ సార్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్ చారి, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ అండి. చోడవరపు నాగేశ్వరరావు గీతనగర్ హైదరాబాద్ నుండి, సేరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, బోధన పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ ఇంకా మిత్రుడు, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి వీరు బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడ నుండి, నక్క వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, శ్రీవత్స కోణాపూర్ గణేష్ రాజు వారి కుటుంబ సభ్యులు, హర్షిత ఆదిలాబాద్ రామ్నగర్ నుండి, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మయ్య కర్నూలు జిల్లా నుండి, ఫీర్జాద్గూడ శ్రీనివాస్, రాజ్కాంత్ రామంతపూర్ హైదరాబాద్ నుండి, సుశీల్ స్రవంతి ఫ్రమ్ చింతల్ హైదరాబాద్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వీరంతా కూడా ఇన్ టైంలో సమాధానం పంపారు. తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ పేరు అక్షర యోగ కేంద్రం, బెంగళూరులో ఉంది. ఇది మనం వింటున్నాం షోటైమ్. షోటైమ్ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324048 నెంబర్కు వాట్సాప్ చేయండి. పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే మీ ఉత్సాహాన్ని, మీ ప్రోత్సాహాన్ని, మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని అర్థం చేసుకునే మనసు మాకుంది. కాకపోతే ఇంకా కొంత వాళ్ళు ఎవరైతే పంపలేదో, ఆన్సర్ తెలిసి కూడా పంపలేదో, మరి అలాంటి వాళ్ళు ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. మరో ప్రశ్న వచ్చేస్తుంది, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు? పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే నేను చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324028 వంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోతున్నాం. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు, ఆ వ్యక్తి పేరు ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం పంపిన వాళ్ళు పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. పావని బడుగు రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అండి. తర్వాత మదీస్ సేరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ఆర్మూర్ నుంచి ఎం రాధ, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు డాక్టర్ వి శ్రీపతి బాబు బెంగళూరు నుండి, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, కొత్తపల్లి భూమన్న ఆదిలాబాద్ సౌత్ నుండి, బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, రాజు శ్రీవత్స కోణాపూర్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, కన్యగారి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి రేఖ నాయక్, శిల్ప ప్రసాద్ పద్మావతి రైట్ ఆన్సర్ ఇచ్చారు, సీతాదేవిక సత్యవోలు ఫ్రమ్ ఏఎస్ర నగర్, వీరు ఎన్ శ్రీనివాస్ ఇంద్ర లక్ష్మీనగర్, సుశీల్ శ్రవంతి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఇన్ టైంలో మరి ఆన్సర్ చేశారు. వీళ్ళు కాకుండా ఇంతకుముందు పంపిన వాళ్ళు కొంతమంది రైట్ ఆన్సర్ చేశారు. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు, దాని ఆన్సర్ ఏంటంటే సార్ ఆర్థర్ జి టాన్స్లే వీరన్నమాట. సో ఈ ఆన్సర్ పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది?

0: ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం చెప్పినప్పుడు మరి వినాలి కదా, ఎందుకంటే ఆన్సర్ తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటివి ఏమీ మాత్రం టైప్ చేయకుండా, ఎందుకంటే ఈజీగా అవ్వటం, అందరి పేరు చదవడానికి అవకాశం ఉంటుంది. మరి పాట వచ్చేస్తుంది, ఘరానా మొగుడు సినిమా నుంచి.
1: పండు పండు పండు ఎర్ర పండు.

మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఆన్సర్స్ పంపించారు. అయితే రిపీటెడ్ లిజనర్స్ కాకుండా కొంతమంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ద్రోణం రాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, కౌకూరు నుంచి, కడప నుంచి దస్తగిరి సంధ్య, రాజు అల్లాపురం నుంచి, విజయభాస్కర్ సంధ్య, మలక్పేట్ అక్బర్ బాగ్ నుంచి, ఆత్మకూరు ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, ఇంకా చాలామంది శ్రోతలు కూడా ఇచ్చారు. వీరు లక్ష్మీ ఫ్రమ్ హొనాయిజీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్, హనుమాన్ టెక్కడి హైదరాబాద్ నుంచి కూడా వీరు దోమకొండ విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. కీసర మండలం గౌతమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సరైన సమాధానం కాంగో కిన్స్కా అంటారు, ఉగాండా మధ్యలో ఉందన్నమాట. సో ఇది సరైన సమాధానం, ఆల్బర్ట్ సరస్సు అక్కడ ఉంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, 1984 పుస్తక రచయిత ఎవరు? 1984 పుస్తక రచయిత ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలిపోతున్న పాట వచ్చేస్తుంది, అల్లరి అల్లుడు సినిమా నుంచి హుషారైన పాట.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, 1984 పుస్తక రచయిత ఎవరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. లక్ష్మి, శశాంక, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సమన్విత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. ఆర్మూర్ నుంచి రాధ, నార్కట్పల్లి మండలం అజయ్ కుమార్, అనిల్ కుమార్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, దమ్మోజు వెంకటమ్మ, వెంకటాచారి, వరలక్ష్మి, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు, చిత్రియాల గ్రామం నుండి, తర్వాత ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, వీరు నంద్యాల జిల్లా నుండి ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, బూదన్ పోచంపల్లి ఎలగందల మార్కండే లక్ష్మి, కొత్తపల్లి భూమన్న సరస్వతి నగర్ ఆదిలాబాద్ సౌత్ నుండి, రాజు అల్లాపురం నుంచి, భాస్కర్ పెడన నుండి, మేర సాయులు నిర్మల్ జిల్లా నుండి, పెడన నుంచి అప్పలరాజు, హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం, నారాయణ స్వామి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరంతా కూడా హొన్నాజీపేట నుండి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు, చిలకమరి ఉపేంద్రాచార్య తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, విజయ్, భాస్కర్, సంధ్య, ఆదిత్య, ఓం ప్రభాకర్, అంబిక, ఉన్నాటి, ఉద్భవ్, పావని, వేణు, మాలక్పేట, అక్బర్ భాగ్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, కీసర మండలం గోదుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్, సుప్రియ తుకారాం గేట్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి వీరు సరైన సమాధానం పంపించారు. పాట అయిపోయేలోపు ఇన్ టైంలో మరి ఆన్సర్ ఏంటి అంటే 1984 పుస్తక రచయిత జార్జ్ ఆర్వెల్ ఇతనన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఇది చివరిది. తాజ్మహల్ ప్రధాన శిల్పి ఎవరు? తాజ్మహల్ ప్రధాన శిల్పి ఎవరు? షూటింగ్ కార్యక్రమంలో చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా కొత్త కొత్త శ్రోతలు కూడా వచ్చేసి మరి ఆన్సర్ చేస్తున్నారు. నిజంగా వారందరికీ థ్యాంక్స్. ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్ పాట వచ్చేస్తుంది. ఇది మాయలోడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన హుషారైన గీతం.

షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, తాజ్ మహల్ ప్రధాన శిల్పి ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పాట ఎండింగ్ అయ్యేలో పంపించిన వారు, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు నిర్మల్ జిల్లా ఎడ్ బేడ్ నుంచి మేరా సాయిలు, వారి పైడిపాటి నాగభూషణం రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కూడా ఆన్సర్ చేశారు. తర్వాత నంద్యాల జిల్లా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత నల్గొండ జిల్లా చెన్నపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, ప్రగతినగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి ఇంకా వారి మిత్రులు, కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి సేరే బాలాజీ, చోడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, రాజు అల్లాపురం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్ పెడన నుండి, నార్కట్పల్లి మండలం నుండి అజయ్ కుమార్ అనిల్ కుమార్, కడప పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, హొన్నాజీపేట నిజామాబాద్ జిల్లా నుంచి ప్రియాంక లహురి, ఉప్పల్ నుంచి శ్రీతేజ, పెడ నుంచి అప్పలరాజు, కొత్తపల్లి

భూమన్న సరస్వతి నగర్ ఆదిలాబాద్ సౌత్ నుండి, ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుండి, నార్కెట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణస్వామి, జిబ్బలక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, నర్సంపేట నుంచి బాలకృష్ణ వరంగల్ జిల్లా, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. సుకన్య ఇంద్రాల

0: లహరి వీరనమాట. సో మరి ఎంతోమంది మహా కట్టడం గురించి, అద్భుతమైనటువంటి కట్టడం గురించి ఎంతోమంది కార్మికులు పనిచేసినప్పటికీ ఒక ప్రధాన శిల్పి అనేవాళ్ళు ఉంటారు కదా, ఆయన కింద అందరు పనిచేస్తూ ఉంటారనమాట, ఆయన డైరెక్షన్లో అలా మరి ప్రధాన శిల్పి ఆయన. సో ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం, మిమ్మల్ని అందరినీ బాగా అలరించిందని ఆశిస్తూ మీ అశోక్ నమస్తే.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15:50. ఇప్పుడు శక్తిశీలి. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఒక మంచి కంటెంట్, సక్సెస్ఫుల్ ఉమెన్. షో యొక్క ముఖ్య ఉద్దేశం ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా సాధించాలి, విభిన్న రంగాల్లో మహిళలు ఎలా ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహిస్తున్నారు, వారిని చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తిగా ఎలా తీసుకుంటున్నారు అనే ఒక ఇతివృత్తంతో ఈ కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతుంది. మహిళలు తాము అనుకున్నది ఏదైనా చేయగలరు అనడానికి ఈమె సజీవ సాక్ష్యం అన్నమాట. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా గొప్ప విజయాలు సాధిస్తున్న ఈ ప్రతిభావంతమైన మహిళ ఎందరికో స్ఫూర్తి. ఆమె కీర్తి ప్రతిష్టలు, విశేష గుర్తింపు నేడు ప్రపంచవ్యాప్తంగా రికార్డులోకి చేరింది. రాబోయే తరాల మహిళలు ఈమె పని, దక్షత, సామర్థ్యాలు అలాగే విజయాలు, నేర్పరితనం ఎంతో ప్రేరణగా నిలుస్తాయి. ఇంతకీ ఆమె ఎవరు, సాధించిన ఘనత ఏంటి, మనం మార్గదర్శకురాలిగా తీసుకోవటానికి మరి ఆమె విజయం పరంపర ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో. వింటూ ఉండండి.

కార్యక్రమంలో మీరు విన్నపాట ఆ రోజే సినిమా కోసం నవీన్ పాడింది, గీత రచన తైదాల బాబు, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. ఒక మహిళ పారిశ్రామికవేత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ఎవరో కాదు, రాధిక అగర్వాల్. పరిచయమే అక్కర్లేని నేటి యువ మహిళా పారిశ్రామికవేత్త, ఇంటర్నెట్ మార్కెట్ ప్లేస్ షాప్ క్లూస్ సహ వ్యవస్థాపకురాలు. సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్లో పీజీ చేశారన్నమాట. ఇలా మరి విద్యార్హతల దృష్ట్యా అందరూ చేసేవే ఉన్నత చదువులు, అందరూ చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఏదో ఒక రంగంలో స్థిరపడతారు, ఉద్యోగం చేయటం లేదంటే ఏదో ఒక కంపెనీ నడపటం అనేది చేస్తూ ఉంటారు. అంటే నా మటుకు ఇలా ఉంటే చాలు అనుకుంటారు. కానీ

రాధిక అగర్వాల్ మాత్రం అందరికీ భిన్నంగా తాను కేంద్రంగా ఉండి 10 మందికి ఎలా ఉపాధి చూపాలనే ఆలోచనలతో ఎంటర్ప్రీన్యూర్గా తొలి అడుగు వేశారన్నమాట. నిరంతర కృషితో ఏకంగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యూనికార్న్ క్లబ్లో మరి ఆమె మొదటి భారతీయురాలుగా రికార్డులు నెలకొల్పారన్నమాట. అంత ఘనత సాధించినటువంటి భారతీయ మహిళగా ఆమె రికార్డులోకి ఎక్కారు. సో ఇలా మరి అలా రికార్డులోకి ఎక్కడమే కాకుండా ఆమెను చూసి ఎంతోమంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు, స్ఫూర్తిగా తీసుకొని. మరి అంత గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుని మరి మనం కూడా స్ఫూర్తి పొందాలి. మహిళలు ఏదైనా చేయగలరు, ఎంత ఎత్తుకైనా ఎదగగలరు, ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళగలరు అని చెప్పడానికి, రంగం ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గంతో వెళ్తారు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మరింత సమాచారం ఉంది చెప్తే వింటూ ఉండండి. వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్ పాట వచ్చేస్తుంది.

మీరు విన్న ఆ పాట ఇట్లు నీ వెన్నెల సినిమా కోసం కార్తీక్ స్వర్ణలత పాడింది. గీత రచన రాజ్కుమార్, సంగీతం సుందర్ జేఏ. మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీల కార్యక్రమంలో ఆరాధిక అగర్వాల్, సిఇఓ ఆఫ్ సిలికాన్ వ్యాలీ మార్కెట్ ప్లేస్. ఆమె గురించి మాట్లాడుకుంటాం. సక్సెస్ స్టోరీ, ప్రపంచం గర్వించదగ్గ వ్యాపారవేత్తగా రాణించడానికి తనకు ప్రేరణ ఎవరో తెలుసా? తన తండ్రి. రాధిక తండ్రి భారత సైన్యంలో పనిచేసేవారు, తల్లి డైటీషియన్. 1992 రాధిక తండ్రి ఒక హెల్త్ క్లబ్ను ఏర్పాటు చేయాలనే కోరిక ఉందట. అలా ఆ టైంలో మరి కొంతమేరకైనా ఆరోగ్యపరంగా ఇతరులకు సహాయం చేయాలనే తన తండ్రి సంకల్పంతో ఆమె దృష్టి వ్యాపారం వైపు మళ్ళిందన్నమాట. అలా 1997 చండీగఢ్లో ఆమె సొంతంగా అడ్వర్టైజింగ్ సంస్థను స్థాపించి బిజినెస్ రంగంలోకి దిగి అంచెలంచెలుగా ఎదిగారు. 2011 సిలికాన్ వ్యాలీలో స్థాపించిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ షాప్ క్లూస్ సహ వ్యవస్థాపకురాలుగా చేరారన్నమాట. అలా చేరినటువంటి వాళ్లలో మరి మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్నెట్ ఫౌండేషన్ అండ్ యూనికార్న్ క్లబ్లో చేరినటువంటి మొదటి భారతీయురాలుగా రికార్డు నెలకొల్పారు. అంత గొప్ప మహిళ అనమాట. సో ఆమె చూసి, ఆమె అడుగుజాడలు, ఆమె మార్గదర్శనంలో చేస్తున్నటువంటి పని, సాధిస్తున్న విజయాలను చూసి చాలామంది వాళ్ళు వీళ్ళు అనే కాదు, స్త్రీ పురుషులు అనే కాదు, ఎవరైనా సరే మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం స్ఫూర్తిగా తీసుకుంటాము. వాళ్ళలాగా మనం కూడా కొన్ని శిఖరాలను అధిరోహించాలి, మనం కూడా కొన్ని లక్ష్యాలను, కొన్ని గమ్యాలను చేరాలి అని ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తూ ఉంటారనమాట. అలా 10 మందికి దారి చూపే విధంగా, 10 మందికి వెలుగురేఖలు పంచే విధంగా చేసినటువంటి ఆమె తీరు నిజంగా అందుకే మరి అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఆమె వార్తలు ఇచ్చారు, ప్రభావవంతమైన శక్తి మహిళగా ఎదిగారనమాట, ఆ జాబితాలో చేరారు. మరింత సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి. కొత్త కథ సినిమా నుంచి హరిహరన్ పాడిన పాటను మీరు వింటున్నారు.

మనం వింటున్నాం శక్తిశీల కార్యక్రమం. ప్రముఖ పారిశ్రామికవేత్త రాధిక అగర్వాల్ సక్సెస్ స్టోరీని మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాపార రంగంలో అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచి తన శక్తి సామర్థ్యాలను సాధిస్తున్న విజయాలకు గాను మరి 2016లో అవుట్లుక్ బిజినెస్ అవార్డ్స్ అందుకున్నారు రాధిక అగర్వాల్ గారు. అదే సంవత్సరం ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ అందుకున్నారు. అలాగే సీఎంఓ ఆసి అవార్డ్స్తో మరి ఘనంగా వార్తలు నిలిచారు. 2016లో ఉత్తమ ఆదర్శ మహిళగా మెరిసి ఎందుకు ప్రేరణగా నిలిచారు. అలా అవార్డ్స్ అనే అవార్డ్స్ కోసమే పనిచేస్తున్నట్లుగా కాకుండా తను ఎంచుకున్నటువంటి రంగంలో చిత్తశుద్ధితో చాలా స్ట్రాంగ్గా పక్కా ప్రణాళికతో వెళ్ళి బిజినెస్ని లాభాల బాటలు పయనించేలా చేయటము అనేది ఆమెకు వెనుక పెట్టినటువంటి విద్యగా మనం తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మరి భారత సైన్యంలో తన తండ్రి పనిచేస్తారు కాబట్టి ఆ అంకిత భావం, ఆ పట్టుదల, ఆ తర్వాత కృషి, నిరంతర శ్రమ, సాధన, మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, ఇదంతా మార్కెట్ సరళిని పరిశీలించేటువంటి నేర్పరితనం ఆమెకు వచ్చిందనమాట. సో అందువల్ల

గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదగటానికి అవకాశం దక్కింది. మరింత సమాచారం విందాం, వింటూ ఉండండి. మీరు వింటున్న పాట డి సినిమా కోసం చక్రి సుధా పాడింది.

0: రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్ జీవిత విశేషాలు, సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాధిక అగర్వాల్ ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేశారు. అక్కడ మార్కెట్ సరళిని, వినియోగదారుల అభిరుచులను తెలుసుకున్నారు, బాగా అనుభవాన్ని గడించారు. దాంతో మరి తను ఎంచుకున్న సెక్టార్లో అనూహ్య విజయాలు మరి సొంతం చేసుకోవడానికి అక్కడ లభించినటువంటి అనుభవం కూడా దానికి తోడైంది. యుఎస్ ఈ కామర్స్ జీవనశైలి, ఫ్యాషన్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో విశేషమైనటువంటి అనుభవం సంపాదించి మరి ఆ అనుభవాన్ని తన పరిశ్రమలోకి ఏ విధంగా తీసుకొచ్చారు, ఎలా ఆ కంపెనీని విజయ బాటలో నడిపించారనేది ఆమె సాధించినటువంటి విషయం అన్నమాట. సో ఒక మహిళగా తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, తను ఎంచుకున్నటువంటి ఒక మార్గం అనేది, ఆ మార్గంలో మళ్ళీ సక్సెస్ఫుల్గా రాణించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అంతగా గొప్ప పారిశ్రామికవేత్త, ఒక కంపెనీకి సీఈఓగా ఉండి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా ఆమెకి చెల్లింది.

0: Check it out.
1: మీరు విన్న పాట డాన్ సినిమా నుంచి విశ్వ సుచిత్ర పాడింది.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం శక్తిశీలి రాధిక అగర్వాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్నారు. మార్కెట్ ప్లేస్ సిలికాన్ వ్యాలీ ఈ కంపెనీకి ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రభావవంతమైన శక్తి మహిళ లిస్టులో ఆమె పేరు ఉండటం కూడా అరుదైన విషయం అన్నమాట. ఇలా భారతీయ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే మరి గొప్పగా రాణిస్తున్నటువంటి ఈ విషయం చాలా మనం చెప్పుకోవడం కూడా, ఇలాంటి వాళ్ళ చరిత్రలు చదవటం కూడా ఎంతో ప్రేరణగా ఉంటుందన్నమాట. భావితరాల వాళ్లకు ఇలాంటి మహిళలు చేస్తున్నటువంటి సాహసాలు, మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలను మనము చెబుతూ వెళ్తే వాళ్ళకు విద్యార్థి దశలోనే వాళ్ళలో ఒక రకమైనటువంటి నేర్చుకోవాలి, ఒక సృజనాత్మకత వాళ్ళలో ఏర్పడుతుంది, ఊహాత్మక శక్తి ఏర్పడుతుంది. మనం కూడా ఇలా చేయాలని చెప్పేసి చిన్నతనంలోనే గొప్ప లక్ష్యాలను మనం నిర్దేశించిన వాళ్ళు అవుతామన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ పట్ల ఒక హీరోయిజం, ఒక హీరోయినిజం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి లీడర్షిప్ ఉంటే మనం అనుకున్న రంగంలో ఏ విధంగా రాణిస్తాము, ఎలా కమాండ్ చేయవచ్చు, ఎలా స్కిల్స్ని ఎలా డెవలప్ చేయవచ్చు అనేది ఇలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ చరిత్రలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే మన ముందున్న వాళ్ళకి, మనకంటే చిన్న వాళ్ళకి, విద్యార్థులకి, తర్వాత యువకులకు ఇలాంటి విషయాలు చెప్తే ఒక కంపెనీ స్థాపించడానికి ఏముండాలి, ఎలా దాన్ని రన్ చేయాలి అనే విషయము మనకు ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రల ద్వారా తెలుస్తూ ఉంటుంది. సక్సెస్ స్టోరీలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనలో కూడా ఒక కొత్త ఆలోచన జనిస్తూ ఉంటుంది, ఒక థాట్ వచ్చేస్తుంది, ఒక ఊహాశక్తికి పదును పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఒక క్రియేటివిటీ థాట్స్ మనలో మెదులుతూ ఉంటాయి. సో మరి అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనమాట. మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలు మహిళలకు ఎంతో ప్రోత్సాహకంగా అందించేటువంటి షో ఇది. మరి ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

మీరు విన్న సెంటిమెంట్ పాట వీరభద్ర మూవీ నుంచి, గానం మల్లికార్జున వర్ధిని. శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆమెకున్నటువంటి ఆత్మవిశ్వాసం అంతా ఇంత కాదు. ఆమె మాటల్లో ఒకసారి వెనక చూస్తే విజయాల కంటే వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. అది గెలుచుకుంటే ఖచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం, వారి నమ్మకాన్ని పొందడం ద్వారానే పెద్ద విజయాన్ని సాధించగలిగాం అంటారు రాధిక అగర్వాల్. అలా ఆమె ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనని మనం విశ్లేషించుకోవాలి అంటారు వారు. మనం ఉత్సాహంగా ఉండటం మాత్రమే సరిపోదు, బరిలోకి దిగే ముందు మనం ఏంటి అని తెలుసుకోవాలి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి అని తెలుసుకోవాలి, ఎంతోమందితో మాట్లాడాలి, అంటే మనకి ఎంత సబ్జెక్టు విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి మనకు కావలసిన స్కిల్స్ ఏంటి, ఒకదానికి జవాబు చెప్పే ముందు మనం దానికి వెనకాల ఎంత

విషయాన్ని రాబట్టుకోవాలి, ఎన్ని ఎన్ని విషయాలను చదవాలి, ఇవన్నీ సిద్ధమై కదలాలి, అప్పుడు అడుగు వేయాలి, అప్పుడు మనకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది అనే నమ్మకం ఆమెలో ఉంది. అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఆమెలో ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఆమె సక్సెస్ఫుల్ ఉమెన్గా రాణించారు. ఎంతోమందికి ఆమె దగ్గర ఆమెను చూసి ప్రేరణగా పొంది వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్న వారు కోకొల్లరు అన్నమాట. సో ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం 3:43 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మళ్లీ తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు ఆయన రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు చింతకాని మండలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లపట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఏఎస్ఎస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలుసుకున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజనసంపర్క్ అభియాన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వం విజయాలను వివరిస్తున్నారు. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. ఈ వీడియో పూర్తిగా కల్పితమని, అందులోని వాదనల వాస్తవమని స్పష్టం చేసింది. బ్రిటన్లో మరోసారి రాజకీయ అస్థిరత నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పదవిలో ఉన్నంతకాలం విలువలకు కట్టుబడి తాను పనిచేస్తానని ఆయన చెప్పారు. తాజా పరిణామంతో బ్రిటన్లో గత దశాబ్ద కాలంలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానమంత్రుల సంఖ్య 6కి చేరుకుంది. హైదరాబాద్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత కోసం ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు తమ ఉద్యోగులకు, విద్యార్థులకు 3:30 గంటల నుంచే దశల వారీగా ముందస్తు లాగౌట్ కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. రోడ్లపై రద్దీని తగ్గించేందుకు యాజమాన్యాలు దీనికి సహకరించాలని ఆయన కోరారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్ సస్రేకాల్ ఆదాబ్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో. టైం 5:04 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతోంది. ఛాయ్తో హాయ్ కబులకి వెల్కమ్ చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మరి వెదర్ కూడా కూల్ అయిపోయింది, సమ్మర్కి టాటా చెప్పేసాం మనం, మంచి రైనీ సీజన్లోకి అడుగు పెట్టేశాం. మరి కూల్ కూల్ ఈవినింగ్ హాట్ హాట్ చాయ్ సిప్ చేస్తూ చక్కటి కబుర్లు వింటే భలే ఉంటుంది కదా. అలాగే ఆ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటే కూడా ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కాదంటారా? ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz. మరి ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ వండర్ఫుల్ సాంగ్స్ వింటూ లెట్స్ ఎంజాయ్ ద షో. మరి ఛాయ్తో హాయ్ కబుర్లు స్టార్ట్ చేద్దాం ఈ సూపర్ హిట్ ట్రాక్తో. స్టే ట్యూన్డ్.

0: ఇట్లాంటి ఎనర్జెటిక్ ట్రాక్స్తో మనం చాయ్తో హాయ్ కబుర్లు స్టార్ట్ చేసుకుంటే అండ్ ఈవినింగ్ అంతా కూడా జోష్ఫుల్గా ఉంటుంది కదా. మీరు విన్న ఈ పాట ఊసర వెళ్ళి సినిమాలోది. ముఖేష్, సుచిత్ర పాడిన పాటిది. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు.

0: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఫైవ్ ట్వెల్వ్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. విత్ మీ ఆర్జే పవన్. చాయ్ కప్పులో నుండి వచ్చే ఆ గోరువెచ్చని ఆవిరి అండ్ టీలోని కమ్మని ఘుమఘుమలు మన ముక్కుని, అలాగే వివిధ భారతిలో వీణిలో విందైన సంగీతం మన చెవుల్లో సందడి చేస్తూ ఉంటే నిజంగా అది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే కదా. మరి ఈరోజు జూన్ 22nd, అండ్ మరి ఈ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఒకటి కాదు, రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. మాట్లాడుకుందాం అవేంటో ఇవాళ చాయ్తో హాయ్ కబుర్లో. మీరేం చేస్తూ ఉండాలి? వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: மதுரம் மதுரம் பருவம். పిల్ల జమీందార్ సినిమా నుంచి విన్న పాట అది. సెల్వ గణేష్ కంపోజిషన్లో కృష్ణ చైతన్య రాశారు, కార్తీక్ చిన్మయ శ్రీపాద పాడిన పాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్న కార్యక్రమం ఛాయ్ తో హాయ్ కబుర్లు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై మీ ఆర్జే పవన్ తో వింటున్నారు. మరి ఇవాళ ఛాయ్ తో హాయ్ కబుర్లలో అండ్ ప్రతిరోజు ఛాయ్ తో హాయ్ కబుర్లో మనం డే సిగ్నిఫికెన్స్, ఆ రోజు ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇవాళ జూన్ 22 కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఈరోజు ఇంటర్నేషనల్ బీయింగ్ యు డే. అంటే ఈరోజు నీతో నువ్వు ఉండాల్సిన రోజు, నీతో నువ్వు గడపాల్సిన రోజు. రోజుకొక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతావు అని స్వామి వివేకానంద చెప్పిన వాక్యం నిత్య సత్యం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు మనలో మనకు నిత్యం అంతర్మథనం జరుగుతూనే ఉంటుంది కదా. ప్రతిరోజు ఎన్నో విషయాలు మన మనసుని తొలుస్తూ ఉంటాయి. కొన్ని సంతోషకరమైన విషయాలుంటాయి, కొన్ని బాధ పెట్టే విషయాలుంటాయి. అయినా కూడా మనం బాధలోనో సంతోషంలోనో ఆగిపోతే మన లైఫ్ ముందుకు సాగదు కదా. కాబట్టి ఏది మనకు ఎదురొచ్చినా కూడా చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు సాగిపోవాలి. అలా అని వదిలేయమని కాదు, మనలో మనం అంతర్మథనం చెందాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, దీనికి సొల్యూషన్ ఉంది కదా. ఈ ప్రపంచంలో ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఎంత కామనో దానికి పరిష్కారాలు కూడా అంతే కామన్. కానీ ఆ ఆసక్తి శ్రద్ధ మనం ఏం చేస్తామంటే, బయట విషయాలపైన ఎక్కువగా ఉంచడం వల్ల మన గురించి మనం

ఆలోచించాం. కానీ ఒక్కసారి మన ఆలోచనలు అంతర్ముఖం చెంది మనస్సుని నియంత్రణలోకి తీసుకొస్తే మనమంటే ఏంటో మనకు తెలుస్తుంది. మరి ఈరోజైనా కూడా ఒక్కసారి కూర్చుని ప్రశాంతంగా, ఎందుకంటే నిన్ననే యోగా డే జరుపుకున్నాం, ఆ యోగా అన్నది కూడా మన వే ఆఫ్ లైఫ్ కాబట్టి ఇవాళ కూడా కాసేపు ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు కూర్చుని మనం అసలు ఏం చేస్తున్నాం, ఏం సాధించాం, ఇంకా ఏం సాధించాలి, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మనలో మనం అంతర్మధనం చెందాల్సిన రోజు అనమాట. అసలు ఇంటర్నేషనల్ బీయింగ్ యూ డే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు వాటి గురించి కూడా చెప్తాను చాయ్తో హాయ్ కబుల్లో ఈ వండర్ఫుల్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జోష్ సినిమా నుంచి సందీప్ చౌతా కంపోజిషన్లో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసిన పాట. సందీప్ చౌతా కునాల్ గాంజావాలా పాడిన పాట ఇది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. 5:27 స్టూడియో క్లాక్ లో టైం ఎగ్జాక్ట్ గా. అండ్ జూన్ 22 ఇంటర్నేషనల్ బీయింగ్ యూ డే అని మనం జరుపుకుంటున్నాం కదా. అండ్ ఇది అసలు ఎట్లా ఉనికిలోకి వచ్చింది అని మాట్లాడుకుంటే, యాక్సిస్ కాన్షియస్నెస్ సృష్టికర్త అండ్ రచయిత అయిన డాక్టర్ డైన్ హీర్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు దీన్ని. 2011 ఒక మూమెంట్ తీసుకొచ్చారు ఆయన. అండ్ ఆ ఇయర్లోనే బీయింగ్ యూ చేంజింగ్ ద వరల్డ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు డైన్ హీర్. అండ్ ఆయన తన డిప్రెషన్ని బాగా ఎక్కువ అనుభవించారనమాట. ఆయన లైఫ్లో జరిగినటువంటి చాలా చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేశారు డైన్ హీర్. అండ్ ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఒక్కసారి తనని తాను నెమ్మదించుకుని ఎందుకు ఇట్లా జరుగుతోంది అని ఆలోచించి ఆ బుక్లో తన అనుభవాలన్నీ రాసుకొచ్చారు. ఈ బుక్ని అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ కూడా చేశారు. సో ఇలా అసలు మనిషి సెల్ఫ్ లవ్ని ఎలా అలవర్చుకోవాలి అన్న విషయాన్ని ఆ బుక్లో చాలా క్లియర్గా రాయడం జరిగింది డాక్టర్ డైన్ హీర్. సో అప్పటి నుంచి చాలామంది ఆ బుక్ని చదివిన వాళ్ళు కూడా ఆయన అందులో పొందుపరిచిన విషయాల్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అండ్ మనస్సులో ఉన్న భావాల్ని వ్యక్తీకరించడం కూడా చాలా గొప్ప విషయమే. కాబట్టి మనల్ని మనం చెక్కుకోవాల్సిన శిల్పాలం అనమాట. మీరు చాలామంది చూస్తూ ఉంటే చాలామంది చెప్తుంటారు మీకు ఎవరి కంపెనీ అంటే ఇష్టమని. కొంతమందిని మనం అడిగినప్పుడు నా కంపెనీ నాకే ఇష్టం అంటూ ఉంటారు, నాలో నేనే ఎక్కువ సమయం గడుపుతానని కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు సమాధానాలు ఇవ్వడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం కదా. కాబట్టి తనలో ఉన్న ప్రత్యేకతల్ని అన్వేషించుకోవడానికి మనిషికి ఒకరోజు కేటాయించుకోవాలి అని ఈరోజు జూన్ 22 ఈ ఇంటర్నేషనల్ బీయింగ్ యూ డేని మనం పాటిస్తూ వస్తున్నాం అన్నమాట. ఇది దీని వెనక ఉన్న చరిత్ర. మరి కాబట్టి మీరు కూడా ఒక్కసారి కూర్చుని ప్రశాంతంగా మీలో ఉన్న లోటుపాట్లేంటి, మనం మళ్ళీ మెరుగైన వజ్రంగా మారాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలంటే మనలో మార్చుకోవాల్సినవేంటి, అవన్నీ కూడా ఒక్కసారి కూర్చుని ఆలోచించి ఈ రోజుని మీకోసం కేటాయించుకోండి. ఇంకా మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. బోలెడని విషయాలు ఉన్నాయి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సంజీత్ హెగ్డే పాడిన ఈ పాట గుంటూరు కారం సినిమాలోది. థమన్ సంగీతం, రచన రామజోగయ్య శాస్త్రి.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజిషన్లో అనంత్ శ్రీరామ్ రాసిన పాట ఇది. హాయ్ నాన్న సినిమాలోది. అనురాగ్ కుల్కర్ణి, సితారా కృష్ణన్ పాడిన పాట.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: చాయ్తో హాయ్ కబుర్లో మనకు ఎక్కువగా హాయ్ కలిగించే కబుర్లు ఏంటి, అండర్టెడ్గా మూవీ కబుర్లే కదా. చాలామంది ఎక్కువగా ఈ మూవీ కబుర్లు వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే సినిమాలంటే మనకు అంత ఇష్టం కాబట్టి. బంగారం రేటు ఎలా పెరుగుతూ పోతుందో రోజు రోజు. సామ్ సమంత యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం కలెక్షన్స్ కూడా అలాగే పై పైకి దూసుకుపోతున్నాయి. కేవలం 3 రోజుల్లో, అంటే ఈ మూవీ జూన్ 19 రిలీజ్ అయింది కదా, ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 43 crores గ్రాస్ కలెక్ట్ చేసిందంట. పెద్ద సినిమా తర్వాత వచ్చిన ఈ రేంజ్ కలెక్షన్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ మూవీ ట్రేడ్ వర్గాలు కూడా సర్ప్రైజ్ అవుతున్నాయి. ఓ బేబీ తర్వాత సమంత నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూవీ మా ఇంటి బంగారం. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కావడం అండ్ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సమంత మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కూడా ఈ కలెక్షన్స్కి కారణమంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. మరి అతి త్వరలోనే ఈ మూవీ 100 crores క్లబ్లో చేరడం పక్కా అని మాత్రం చెప్తున్నారు. అండ్ మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా ఈ మాస్ హీరో సినిమాలే 100 crores క్లబ్లో చేరుతాయి. అయితే దాన్ని పటాపంచలు చేస్తూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా 100 crores క్లబ్లో చేరింది. ఇప్పుడు నెక్స్ట్ అదే వేలో దూసుకుపోతున్న సినిమా మా ఇంటి బంగారం అనమాట. మరి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా ఈటీఎంకి. అండ్ ఓ బేబీలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మీకోసం, స్టే ట్యూన్డ్.

0: నూతన మోహన్ పాడిన ఈ పాటని భాస్కర్ భట్ల రవికుమార్ రాశారు మికీ జే మేయర్ కాంపోజిషన్లో ఓ బేబీ సినిమా కోసం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని

0: వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

5:46 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో. అండ్ ఇవాళ చాయ్తో హాయ్ కబుర్లో లాస్ట్గా మనం మాట్లాడుకుందాం ఈరోజు మరొక ప్రత్యేకత గురించి. జూన్ 22 ఇంకొక డే సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. అదేంటంటే ఈరోజు వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే, ప్రపంచ వర్షారణ్య దినోత్సవం. అండ్ ప్రస్తుత కాలంలో ఎక్కువగా పెరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత మరియు వాతావరణ మార్పులు, క్లైమాటిక్ కండిషన్స్, వీటి దృష్ట్యా ఈ అడవుల సంరక్షణ అనేది కేవలం ఒక స్లోగన్లా కాకుండా ప్రతి పౌరుడి రెస్పాన్సిబిలిటీగా మారాల్సిన అవసరం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. అండ్ ఈ సంవత్సరం ప్రకటించిన థీమ్ ఏంటో తెలుసా? ద ఫారెస్ట్ విత్ ఇన్ యూ, అంటే మీలోని అడవి. అడవులు మనకెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యవస్థలు కావు, అవి మన శ్వాసలో, మన ఆరోగ్యంలో, మన కల్చర్లో నిరంతరం అంతర్భాగమై ఉన్నాయి అనే ఫ్యాక్ట్ని చెప్పడమే ఈ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనందరికీ హ్యాపీ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే, ఎందుకంటే వృక్షో రక్షతి రక్షిత కాబట్టి. ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. స్టే ట్యూన్డ్.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:05.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వేగంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం దేశ ఆర్థిక వృద్ధిని కాపాడు

జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. విశేష జనసంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు, సినీ నటుడు చిరంజీవిని కలిశారు. న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆదిలాబాద్లో రాబోయే భారత వైమానిక దళ విమానాశ్రయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి భూసేకరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విమానయాన సంస్థల నుండి అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సివిల్ ఏవియేషన్, మిలిటరీ టెర్మినల్స్తో పాటు కార్గో, మెయింటెనెన్స్, రిపేర్, హ్యాంగర్ సౌకర్యాలను కూడా చేర్చాలని అభ్యర్థించారు. వీటితో పాటు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో డిఆర్డీఓ ప్రాజెక్టుకు వేగంగా ఆమోదం తెలపాలని కూడా రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ను కోరారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్దిని కాపాడే సైనికులుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. దళాల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, చారిత్రాత్మక సంక్షేమ చర్యలను మంత్రి ప్రకటించారు. వేలాది మంది సిబ్బంది వారి కుటుంబాల మానసిక క్షేమాన్ని నిర్ధారించడానికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సీఐఎస్ఎఫ్ ప్రాజెక్టు మన్ను ఆయన అభినందించారు. రాష్ట సచివాలయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాంలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉన్నత నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ అంతర్రాష్ట బోర్డుల ముందు తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం జిల్లాలోని చింతకాని బహిరంగ సభలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఒకే క్లిక్తో డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి 6 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను, ప్రజా ఆదరణను ఈ సభ వేదికగా చాటి చెబుతుందని మంత్రి తెలియజేశారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి, రవాణా మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జారీ చేసిన ఈ నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బంది జూన్ నుంచి అక్టోబర్ వరకు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు అత్యవసర యంత్రాలను ముందే సిద్దం చేసుకోవాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించాలని, భారీ వర్షాల కోసం రెడ్ అలర్ట్ల స్థాయిల వరకు కలర్ కోడెడ్ రెయిన్ఫాల్ అలర్ట్ సిస్టమ్ను ఉపయోగిస్తూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి భువనగిరి కోట పర్యాటక అభివృద్ది పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రోప్వే, హోటల్ వసతుల నిర్మాణ పనులను సమీక్షించారు. అక్టోబర్ 2 నాటికి 56.81 కోట్ల రూపాయల విలువైన స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు యాదాద్రి, భువనగిరి, కొలనుపాకలను హెరిటేజ్ టూరిజం సర్క్యూట్కు అనుసంధానం చేయడం ప్రభుత్వ యోచన అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి ఆయన చిరంజీవికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్న సందర్భంగా

0: సందర్భంగా ఈ సమావేశం జరిగింది. వరంగల్లో జరిగిన ప్రత్యేక సవరణ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం తీరును విమర్శించిన ఆయన, ఇతర రాష్ట్రాలలో భారీగా ఓట్ల తొలగింపును ఉదాహరణగా చూపుతూ ఈసీఐ బీజేపీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జి చెన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడారంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడల కోసం 570 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మీరందరూ మనసులో ఒక దృఢ సంకల్పం తీసుకోవాలని, నేను కూడా ఎందుకు ఒలింపిక్ స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఆడొద్దు, పార్టిసిపేట్ కావద్దనేటువంటి సంకల్పం మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆట అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఆటపైనే కాన్సన్ట్రేట్ చేసి మనం అందులో జాతీయ స్థాయి కాదు ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి.
0: సీజ్ చేసిన హార్వెస్టర్ను టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భూపాలపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరణం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాజకీయ విమర్శలను తోసిపుచ్చిన ప్రభాకర్, వెంకన్న కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఉద్యోగమిచ్చి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రవాణా భద్రతా నియమాలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హనుమకొండలో ఈరోజు జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని ఏజెంట్లను కోరారు. ప్రతిపక్షాల వైపు మొగ్గుచూపే ఓటర్లను, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ఓట్లను గుర్తించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ప్రక్రియ అత్యంత పారదర్శకత్వంగా నిర్వహించడానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లతో పాటు అక్రమ వలసదారులను కూడా జాబితా నుంచి తొలగిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
2: మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్ 24 జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటికి వచ్చినాక బిఏలో ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ విజిట్ లో నింపిన ఫామ్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడైనా మిస్ అయిన థర్డ్ విజిట్ లో వాళ్ళకి కూడా కవర్ చేస్తారు. జేబీ ఉన్న ఓటర్స్ కి మనం మ్యాపింగ్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాం. ఏవైనా డూప్లికేషన్ అవుతున్నాయి అది కూడా మనకి డిటెక్ట్ అవుతాయి.
0: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీవ్రమైన సంక్షోభాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్ర కోటాల ఆధారంగా పంట కొనుగోళ్లను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 29,350 కోట్ల రైతు భరోసా నిధులను రైతులకు అందజేయలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఫెన్సింగ్, అంతర్రాష్ట ప్రకటనల కోసం 100 కోట్ల నిధులను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో టైం 6:20 క్రాస్ చేసి 55 సెకండ్స్ అవుతోంది. డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు మరి కాసేపట్లో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,

6:22 స్టూడియో క్లాక్ లో అంటే ఇది డ్రైవ్ టైం. భాగ్యనగరం మొత్తం రోడ్డు మీద నుంచి అలా అలా ట్రావెల్ చేస్తూ ఇళ్ళకి చేరే టైం. మరి ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేవాళ్ళు, అలా సరదాగా ఈ మంచి వెదర్ని ట్యాంక్ బండ్ మీదో లేకపోతే ఎక్కడైనా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడే డ్రైవ్ చేసే టైం. కాబట్టి డ్రైవ్ చేస్తూ మంచి మంచి పాటలు వింటే ఆ జర్నీ ఇంకా ప్లెజెంట్గా, మ్యూజికల్గా, కంఫర్ట్గా ఉంటుంది. అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ సర్వసాధారణం, ట్రాఫిక్ జాములు ఇంకా సాధారణం. కాబట్టి ఇలా స్లోగా కదులుతున్న ట్రాఫిక్లో వివిధ భారతిలో వచ్చే పాటలు వింటే అస్సలు మీకు ఆ బడలిక తెలియదు, ట్రాఫిక్లో ఉన్నామన్నటువంటి ఇంపేషన్స్ ఏదైతే ఉంటుందో అది అస్సలే ఉండదు. కాబట్టి మంచి మంచి పాటలు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ రెయినీ సీజన్ కాబట్టి టూ వీలర్స్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఆర్టీసీ బస్సెస్ కానీ మెట్రో కానీ వీటిలో ట్రావెల్ చేసేవాళ్ళు ఈ రెయిన్ కోట్స్ అవి క్యారీ చేయండి. అండ్ హెల్మెట్ మస్ట్గా పెట్టుకోండి టూ వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు. అలాగే ఫోర్ వీలర్లో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్స్ ఖచ్చితంగా పాస్ ఆన్ చేసుకుని మీ జర్నీని హాయిగా కంఫర్టబుల్గా ప్రయాణించండి. ఎందుకంటే మీకోసం ఇంటి దగ్గర చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ కొంచెం పేషెంట్గా డ్రైవ్ చేయండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హాయిగా ఈ జర్నీని కొనసాగించండి. మరి ముందుగా డ్రైవ్ టైమ్ హిట్స్లో విందాం. ఛత్రపతి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తోంది, కీరవాణి గారి సంగీతంలో, కళ్యాణి మాలిక్ సునీత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 to 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: డ్రైవ్ టైమ్ హిట్స్ లో నెక్స్ట్ వింటున్న పాట ఆర్య సినిమాలోంచి, సిరివెన్నెల గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో సాగర్ పాడిన పాట.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. 6:35:42 స్టూడియో క్లాక్ లో. నెక్స్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో వినబోతున్న పాట రచ్చ సినిమా నుంచి. చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతం, హేమచంద్ర, మాళవిక పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: డ్రైవ్ టైమ్ హిట్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి 6:50 నుండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:40. ఇప్పుడు విందాం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు, ఫ్లూ. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టాను వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి, ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం.

0: మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చినీ పొడి కలిపి తీసుకోవచ్చు. దాట్స్ సినమన్ పౌడర్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరమవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది. మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదేవిధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని క్యారీ చేయాలి.

0: దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ ని అడ్డు పెట్టుకుని చేస్తే మంచిది. దీని వల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు. అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్ గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు, ముఖ్యంగా చెవులను కవర్ చేసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తల స్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది ఇవాళ మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
1: ఇంతవరకు మీరు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 49 నిమిషాలు.
3: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీ డ్రైవ్ టైంని మరింత ప్లెజెంట్గా, మ్యూజికల్గా మార్చుకోవాలి అంటే వింటూ ఉండాలి డ్రైవ్ టైమ్ హిట్స్. ఇప్పుడు నెక్స్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్లో వస్తున్న సాంగ్, ఉప్పెన సినిమా నుంచి శ్రీమణి రాసిన సాంగ్ వస్తోంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషాల్ పాడిన ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
1: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: స్టూడియో క్లాక్ లో టైం, డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. మరి డ్రైవ్ టైమ్ హిట్స్ లో నెక్స్ట్ మనం వినబోతున్న పాట బాడీగార్డ్ సినిమా నుంచి శ్రీవర్ధిని రాహుల్ నంబియార్ పాడిన పాట. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం థమన్ SS.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపై చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూపులు సమాచారం, సమాచార మార్పిడి సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వ

సారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమాపేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజా కేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు సహకారం సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్బంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘాదిర్ నిజామీపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరు పక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఎథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్దికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్టును అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్టు అభివృద్దికి సంబంధించి భూసేకరణ యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థాన్ని నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో ఎంఆర్ఓ హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూంలు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్ పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40

లక్షల మంది ప్రజలు యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్దిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం, ప్రకృతి వైద్యంలో చికిత్సా పద్ధతులు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానంలో చికిత్సలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి, శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: ప్రస్తుతము ప్రకృతి విధానానికి, ఆర్గానిక్ ఫుడ్, ప్రకృతి వైద్యానికి, ప్రకృతి జీవనానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు జనాలు. అంటే పెరుగుతున్న అనారోగ్య సమస్యల బారి నుండి తిరిగి ప్రకృతి వైపు నడిస్తే గానీ ఆరోగ్యం పొందలేమన్న భావన, ఒక చైతన్యం కలుగుతుంది.

0: ఈ ప్రకృతి వైద్య విధానాన్ని అవలంబించేటప్పుడు అందులో ఏ ఏ రకమైన చికిత్సా పద్ధతులు ఉంటాయి ఒకసారి తెలియజేయండి.
1: ప్రకృతి వైద్యం అంటేనే ఎటువంటి మందు లేనటువంటి చికిత్స, మన పంచమహాభూతాలతోటి చేసేటటువంటి అతి ఉత్తమమైనటువంటి చికిత్సా మార్గం ఏంటి అని అంటే ప్రకృతి వైద్యం అన్నమాట. దీనిలో చికిత్సా విధానాలు ఎలాగా ఉంటాయనంటే, ప్రకృతితో ఉన్నటువంటిది అంటే భూజల అపవాయురుని, పంచమహాభూతాలు ఉన్నాయి కదా, జల చికిత్స అనేటటువంటిది, అంటే దీన్ని హైడ్రోథెరపీ అని మనం చెప్తాము. దాని తర్వాత మనకి భూమి అంటే మడ్ థెరపీ అనేది ఉంటుంది, మట్టి చికిత్స అంటాం కదా, మడ్ థెరపీ అని అంటాం. ఫాస్టింగ్ థెరపీ అంటాం కదా, అంటే అది ఎటువంటి శూన్యమైనటువంటి దాన్ని మనం ఫాస్టింగ్ థెరపీ కింద తీసుకుంటాం అన్నమాట. వాయు అని అంటే మనం ప్రాణాయామ చేస్తాము, అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యి చేసేటటువంటి సౌర చికిత్స అని అంటాం. ఇవన్నీ కూడా ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి బేసిక్ చికిత్సలు అన్నమాట. ఇది కాకుండా ఆహార చికిత్స అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. మనకి ఫుడ్ని, ఆహారాన్నే మనము ఒక మెడిసిన్ లాగా ఇస్తాం అక్కడ ప్రకృతి వైద్యం లోపల. ఆరోగ్యానికి ఆహారమే ఆధారం. ఎలా ఉంటుందనంటే కస్టమైజ్డ్ డైట్ అని అంటాం కదా, ఏ వ్యాధికి ఎవరికి ఎంత పరిమాణం లోపల ఆహారం ఇవ్వాలి, ఏ రకమైనటువంటి ఆహారం ఇవ్వాలి అనేటటువంటిది ప్రధాన అంశంగా మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కిడ్నీ పేషెంట్ ఉన్నారు, రెండు కిడ్నీలు పాడైపోతాయి లేదా ఒక కిడ్నీ పాడవుతుంది, అంటే వాటికి సరిగ్గా పనిచేయటం లేదు, వాటి యొక్క క్రియాటిన్ లెవెల్స్ మనం చూసుకుంటాము. దానికి ఎలాంటి డైట్ ఇవ్వాలి? వాళ్ళకి సాఫ్ట్ డైట్ అనేది ఇస్తాం, ప్రోటీన్స్ కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని ఇస్తాము. ఎక్కువగా వాళ్ళకి వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ఆహారాలు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి అది ఆ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు, కాబట్టి దానికి అనుగుణంగా మనం ఆహారాన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదే డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేరే రకంగా ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే థెరపీస్ కూడా మనం ఎలా ఇవ్వడం జరుగుతుంది అని అంటే, ఎవరికి ఏ థెరపీ అవసరం ఉంటుందో అది చేస్తామన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మట్టి చికిత్సలు, దాని తర్వాత జల చికిత్స అంటే హైడ్రోథెరపీలో, ఒక హైడ్రోథెరపీ అని అంటే చాలా మంది అనుకుంటారు ఓన్లీ మంచినీళ్ళు తాగడమే ఒక హైడ్రోథెరపీ అని అనుకుంటారు, కానీ అలా కాదు. హైడ్రోథెరపీలో ఎలా ఉంటుందంటే హిప్ బాత్ అనేది ఒకటి ఉంటుంది, స్పైనల్ బాత్ అనేది ఉంటుంది, సానా బాత్ ఉంటుంది, దాని తర్వాత స్టీమ్ బాత్ అనేది ఉంటుంది, ఆమండ్ ఫుడ్ బాత్ అనేది ఉంటుంది, దాని తర్వాత రకరకాలైనటువంటి ప్యాక్స్ ఉంటాయి, చెస్ట్ ప్యాక్, జీహెచ్ ప్యాక్, లివర్ ప్యాక్, కిడ్నీ ప్యాక్, ఇలాగా ఈ జల చికిత్సలోనే ఇన్ని మార్పులు ఉంటాయన్నమాట. ఇవి కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యాధికి ఒక రకమైనటువంటి టెంపరేచర్ వాటర్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఒకటే రకమైనటువంటి చికిత్స, అన్నిటికీ ఒకటే రకమైన టెంపరేచర్ తోటి మనము ప్యాక్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరగదు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఆ టెంపరేచర్ వాటర్ని ఇచ్చి మనం చికిత్స చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నిద్ర రావటం లేదు, న్యూట్రల్ స్పైనల్ బాధిస్తాము, బీపీ ఎక్కువగా ఉంది, కోల్డ్ స్పైనల్ బాధిస్తాము, డయాబెటీస్ ఉంది, హిప్ బాధిస్తాము, మెన్సెస్ ప్రాబ్లం ఉంది, హార్ట్ అండ్ కోల్డ్ హిప్ బాధిస్తాము, అంటే వాళ్ళ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.
0: అంటే పేషెంట్ యొక్క ప్రకృతి, వారి యొక్క కాన్స్టిట్యూషన్ను, వాళ్ళు ప్రజెంట్ చేసిన సింప్టమ్స్ ని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని
1: వాళ్ళ
0: దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా పరిశీలించి వాళ్ళకు ఒక కస్టమైజ్డ్ ప్లాన్ ఇస్తారు.
1: ప్రతిరోజు కూడా, ప్రతిరోజు రోజు ఒక కొత్త పేషెంట్ ఉన్న ఒక పేషెంట్ ఉంటారు, అది మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ కొత్త కేసు అన్నట్టు అనమాట.
0: ఈ రోజు ఉండే పేషెంట్ రేపటికి ఆయనలో జరిగిన మార్పులను అనుసరించి మళ్ళీ రేపటికి ట్రీట్మెంట్
1: మారుతుంటుంది. మనం ఎనిమా ఇవ్వడం జరుగుతుంది, ప్రైమ్ ట్రీట్మెంట్ ఎనిమా ఇవ్వడం. డీటాక్సిఫికేషన్ ఫస్ట్ మనం ఎనిమా ఇస్తాం, అది కూడా జల చికిత్సలోనికే వస్తుంది అన్నమాట. దాని తర్వాత మడ్ థెరపీ ఇస్తాం, మడ్ బాత్ ఇవ్వడం, ఫుల్ మడ్ బాత్ ఇస్తాము, మడ్ ప్యాక్స్ ఇస్తాము, పార్షల్ మడ్స్ ఇస్తాము, కీళ్ల వాతం ఉంది, కీళ్ల నొప్పులు ఉన్నాయి, వాళ్ళకి పార్షల్ మడ్ ఇస్తాము. పార్షల్ గా అంటే ఏ పార్ట్ లోపల పెయిన్ వస్తుందో ఆ పార్ట్ లోపల మనం మట్టి చేసి సన్ కి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. సో అలా మనం థెరపీ ఇస్తాం. ఆతప స్నానం అని చేస్తాం, అంటే అది అరిటాకు లోపల పేషెంట్ ని చుట్టేసేసి మనం సన్ కి ఎక్స్పోజ్ చేసి చేస్తాం అన్నమాట ఆతప స్నానం. అది స్కిన్ డిసీజెస్ వాళ్ళకి పనిచేస్తుంది, ఒబేసిటీ వాళ్ళకి కూడా మనము ఇవ్వడానికి ఉంటుంది అన్నమాట. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ హైడ్రోథెరపీలోకి వచ్చేటటువంటి ట్రీట్మెంట్స్. దాని తర్వాత ఇది కాకుండా మర్దన చికిత్స అనేటటువంటివి ఉంటే మసాజ్ చేస్తామన్నమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ని కొంచెం అన్ని ప్రాగాలకు కూడా సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి, నొప్పులు ఎక్కడైనా కనుక ఉంటే ఆ నొప్పులు

0: పోవడానికి. ఎందుకనంటే కొత్తగా వచ్చిన వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలన్నా, కొంచెం వ్యాయామం చేయాలన్నా కొంచెం నొప్పులు వస్తూ ఉంటాయి. ఇంకొకటి అంటే స్కిన్ యొక్క ఎలాసిటీని మనం మెయింటైన్ చేయడం కోసం అని కూడా ఈ మసాజ్ ట్రీట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా స్టీమ్ బాత్ అనేటటువంటిది శరీరంలో అది ఆవిరి, నీటి ఆవిరి చికిత్స కాబట్టి ఆ స్టీమ్ ఆ వేడికి శరీరంలో ఉన్న స్వేదగ్రంథులన్నీ అంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి స్వెట్ ద్వారా మల్ల పదార్థాలన్నీ బయటకి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లాంటి చికిత్సలన్నీ కూడా మనము చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అంటే ఇవన్నీ చికిత్సలు ఒక వ్యక్తికి తనకు సంబంధించిన రుగ్మత గాని వ్యాధిని గాని దృష్టిలో పెట్టుకుని ఆ చికిత్సలు ఏవి చేయాలనేది నిర్ణయించబడుతుంది అంట. ముఖ్యంగా ఈ యోగా ప్రాణాయామాలను కూడా ఈ ప్రకృతి వైద్య విధానంలో ఒక భాగంగా చూస్తారా?
0: చూస్తామండి. యోగా ప్రాణాయామ కూడా ప్రకృతి వైద్యం లోపల ఒక భాగంగానే చూస్తాం. ఎందుకనంటే వాళ్ళకు కూడా ఇక్కడ కూడా థెరపటిక్ యోగా ఉంటుంది. అందరికీ అన్ని ఆసనాలు చెప్పేవి, నడుము నొప్పి ఉంటుంది, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయమని మనం అడ్వైస్ చేయం. వాటికి స్పైనల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, అది కూడా ఒక థెరపటిక్ గానే ఉంటాయి. వాళ్ళకి ఒక 6 ఆసనాలు ఉంటాయి, 8 ఆసనాలు ఉంటాయి. ఇక్కడ కూడా నిష్ణాతులైనటువంటి యోగా నిపుణుల ద్వారా అండర్లోనే మనము చేయడం జరుగుతుంది అన్నమాట, యోగా చేయించడం జరుగుతుంది. ప్రాణాయామ కూడా అంతే, అందరికీ అన్ని ప్రాణాయామాలు చేయడానికి అవ్వదు, వాళ్ళ యొక్క దాన్ని బట్టి మనం ప్రాణాయామ చేయించడం జరుగుతుంది.
1: యోగా ప్రాణాయామంతో పాటు ధ్యాన ప్రక్రియలు కూడా ప్రకృతి చికిత్సలో ఏమన్నా
0: చేస్తాయండి. ఎందుకనంటే ఫస్ట్ అన్ని రోగాలకి కారణం ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఒత్తిడి. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసేటటువంటిది ఏంటంటే ఒత్తిడి వల్ల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఒత్తిడిని తగ్గించాలి అని అంటే ప్రాణాయామతో పాటుగా ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మాకు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేటటువంటివి ఉంటాయి, ఆ థెరపీస్ కూడా మనం చేయిస్తాం. అది కాకుండా ముద్రతోటి మెడిటేషన్ ఒకటి చేయిస్తాం అన్నమాట. అనేక రకాల ముద్రలు వేస్తారనమాట, ధ్యాన ముద్ర, వాయు ముద్ర, లింగ ముద్ర, అట్లాంటి ముద్రాస్ చేసి వాటితోటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించి వాటితోటి ఆ ముద్రాస్ తోటి మెడిటేషన్ చేయిస్తారనమాట. అట్లా చేయించడం వల్ల కూడా చాలా వరకు మన ప్రాబ్లమ్స్ అనేటటువంటివి తగ్గుతాయి.
1: ఒక ప్రముఖ నానుడి ఉంది ప్రకృతి వైద్య విధానంలో, న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ మోర్ దెన్ న్యూట్రిషన్ ఎలిమినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు.
0: అది 100% ట్రూ అండి. అందుకే మేము ఫస్ట్ డీటాక్సిఫికేషనే చేస్తాం.
1: ఈ డీటాక్సిఫికేషన్ క్రమంలో మీరన్న మట్టి చికిత్స, సౌర చికిత్స, జల చికిత్సతో పాటు ఉపవాస చికిత్స కూడా చాలా ప్రముఖంగా వినబడుతుంటుంది.
0: అదే ఫస్ట్ ప్రైమ్, ఉపవాస చికిత్స కూడా మేము చేపిస్తాం అన్నమాట. అంటే ఉపవాసాన్ని అందరికీ కాకుండా కొంతమందికి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. కానీ ఒకటి మనం గమనించాలి, పక్కనున్న పేషెంట్కి అన్ని చికిత్సలు ఇస్తున్నారు, నాకెందుకు ఇవ్వటం లేదు అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు లివర్ ఉంటుంది, అసైటిస్ ప్రాబ్లం ఉంటుంది, వాడికి మసాజ్ ఎలా ఇస్తాము? ఇవ్వడానికి లేదు. వాడికి ఫస్ట్ కావాల్సింది ఏంటి? వాళ్ళకి ఎలిమినేషన్ ప్రాసెస్ కావాలి. ఆ దానికి మనం ఆహార చికిత్స ఏమి ఇవ్వాలి అనేది ముందర ఆలోచన చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మట్టి ఇవ్వాలా లేకపోతే హిబ్బాత్ ఇవ్వాలా అనేది ఆలోచన చేసుకోవాలి. సో లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మసాజ్ ఇస్తే తగ్గిపోతుంది అని అనుకోకూడదు. లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెస్ట్ ప్యాక్ ఇవ్వాలి, ఆమెండ్ ఫుడ్ బాత్ ఇవ్వాలి, న్యూట్రల్ ఫుడ్ బాత్ ఇవ్వాలి, అలా ఉంటుంది. అంతేగాని ప్రతి వాళ్ళకి మసాజ్ ఇవ్వడం కానీ ప్రతి వాళ్ళకి ఫాస్టింగ్ థెరపీ ఇవ్వడం అనేటటువంటిది కరెక్ట్ కాదన్నమాట. అట్లా చేయడానికి కాదు.
1: సో ఇలా బాడీకి కావాల్సిన సర్వీసింగ్ అంటే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ కానీ, ఆహార పద్ధతులు కానీ, రిజినివేషన్ థెరపీ కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత తిరిగి అదే జీవన విధానంలో, జీవన శైలిలో మార్పులు చేసుకోకుండా అదే తప్పు చేసినట్లయితే తిరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ గారు?
0: ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆధునిక వైద్య విధానం, మోడర్న్ సైన్సెస్ లోపల ఒక మెడిసిన్ రాస్తారు, హైపర్ టెన్షన్ ఉంది, ఈ మెడిసిన్స్ తీసుకోవాలి, ఇన్ని పొద్దున ఇన్ని సాయంత్రం ఇన్ని పొద్దు, అది వాళ్ళు ఎలా మానక మరవకుండా వేసుకుంటూ ఉంటున్నారో అదే విధంగా ప్రకృతి చికిత్సాలయంలోకి వచ్చి వెళ్లేటప్పుడు కూడా ఇక్కడ చెప్పినటువంటి ఏ నియమాలైతే మనం చెప్తుంటామో, ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని చెప్తున్నామో అట్లనే కంటిన్యూస్ గా పాటించారనుకోండి, ఇంకా అసలు మనం రోగాల బార పడకుండా ఉంటాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ప్రకృతి చికిత్స విధానం చెయ్యాలనంటే మొట్టమొదటిగా నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం అనేది వచ్చింది అనంటే ఎక్కడైనా కూడా ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా తక్కువ అవుతుంది. ఫెయిత్, ఇంకొకటి డిటర్మినేషన్, చెయ్యాలి అనేటటువంటి ఒక పట్టుదల ఉండాలన్నమాట. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మట్టిలో నుంచి మాణిక్యం వస్తుంది అని అంటారు కదా
1: డాక్టర్ గారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలంటే ప్రకృతికి అనుకూలంగా ప్రకృతికి అనుగుణంగా జీవించాలంటారు.
0: అవునండి, తప్పకుండా అలాగే జీవించాలి.

0: చాలి ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటివన్నీ కూడా మనము ఎగైనెస్ట్ ప్రకృతి అంటే రివర్స్ గేర్ లోపల వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఫార్వర్డ్కి రావాలి అనేసి అని అంటే తప్పకుండా మనం ప్రకృతి వైద్యంలోనే జీవించాలి. ఈ చికిత్సా విధానాలని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మనము గనక తీసుకొని గనక ఉంటే తప్పకుండా మనకి మంచి ఫలితాలు మన శరీరానికి ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి రోగాలు బారిన పడకుండా మనంతట మనమే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది అనేటటువంటి ఒక దృఢ నిశ్చయం మనం రాగలుగుతాం. ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన శైలి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి రాకుండా, అంటే మనం మనంతట మనమే వాటిని నిరోధించుకోవాలి అనేసి అనుకుంటే మనం ప్రకృతి వైద్య విధానాలని దాని తగ్గట్టుగా మనం అంటే ఏ విధంగా అయితే మనం అనుసరించాలో ఆ విధంగా గనక అనుసరిస్తే ఆరోగ్య స్థితిలోనికి మనం వెళ్ళగలడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించడం అనేది ఎప్పటికైనా ఉత్తమంగా ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్యామల గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం, ప్రకృతి వైద్యంలో చికిత్సా పద్ధతులు ఈ అంశం గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యురాలు డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీకేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:30 ఆల్ టైమ్ హిట్స్ వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని

0: నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ముందుగా వినబోతున్న పాట గీతాంజలి సినిమా నుంచి వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 7:40 అవుతుంది. పాటతో ప్రయాణం వింటున్నారు. పాటతో ప్రయాణంలో నెక్స్ట్ సాంగ్ ముఠామేస్త్రి సినిమా నుంచి వేతూరి గారు రాసిన పాట, రాజ్కోటి సంగీతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: मीठा मिस्त्री।
1: शाबाश।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: శుభాకాంక్షలు. ఈ సినిమా నుంచి బాలుగారు చిత్రగారు పాడిన పాట వింటున్నారు. సిరివెన్నెల గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: అదే,
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: ఇవాల్టి పాటతో ప్రయాణంలో చివరిగా వస్తున్న పాట ఘరానా బుల్లోడు సినిమా నుంచి. ఎంఎం కీరవాణి గారి సంగీతం, జొన్న విత్తులు గారి సాహిత్యం, మనోగారు చిత్రగారు పాడిన ఈ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జూలై 31 నాటికి ఎన్నికల జాబితాను ముద్రిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాలు విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 1 తేదీన ఓటర్ల తుది జాబితా ముద్రిస్తామన్నారు. సర్ కింద దాదాపు 22 లక్షల ఓటర్లకు పైగా మ్యాపింగ్ పూర్తయిందని ప్రకటించారు. బాల్కా సుమన్ను కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించకపోవడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. బాల్కా సుమన్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని పీపీ పల్లె నాగేశ్వరరావు వాదించారు. దీనిపై ఎల్లుండి న్యాయస్థానం తీర్పు వెల్లడిస్తుంది. నాంపల్లి కోర్టు విచారణ కల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. సంధ్యా థియేటర్ కేసు విచారణ కోసం షూటింగ్ ఉన్నందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు కోర్టు అనుమతిచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. ఈ కేసు విచారణను కోర్టు జూలై 6 తేదీకి వాయిదా వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో డీటీఓ వెంకన్న మృతి కారణమైన రోడ్డు ప్రమాదం ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రవాణా కమిషనర్ కార్యాలయంలోని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం చంద్రశేఖర్ గౌడ్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శివసేన యూబీటీ పార్టీకి చెందిన 6 తిరుగుబాటు ఎంపీలు అధికారికంగా మహారాష్ట ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దక్షిణ ముంబైలోని వైబీచ్ వన్ సెంటర్లో ఏక్నాథ్ షిండే సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందగా మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, పదవిలో ఉన్నంతకాలం

విలువలకు కట్టుబడి పనిచేశానని ఆయన చెప్పారు. టీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల స్టానికి 189 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

0: ఈ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాకులు టైం 8:03 దాటి 50 సెకండ్స్ అవుతోంది. మరి కాసేపట్లో మనందరికీ ఎంతో ఇష్టమైన మస్తీ మజా.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

8:05 అవుతోంది, స్టూడియో క్లాక్ లో మస్తీ మజా వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. మరి ఇవాళ మస్తీ మజా కార్యక్రమంలో ప్రతిరోజులాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్, అలాగే వింతలు విశేషాలతో పాటు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించే మన అందరి ఫేవరెట్ సెగ్మెంట్ మస్తీ మజాలో ఇవాళ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అయితే మనిషి ఈజ్ అ సోషల్ యానిమల్, విచక్షణ కలిగిన జంతువుతో సమానమే కదా, ఎందుకంటే మనం కూడా ఎవల్యూషన్ దాటి కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందాం. కాబట్టి ఇవాళ మనిషే కాదు తెలివైన వాడు, జంతువులు కూడా తెలివిగా ఎలా ఉంటాయి, అలాగే జంతువులు మనిషితో సమానంగా పని ఎట్లా చేస్తాయి, అలాగే కొన్ని జంతువులు మనుషుల్ని ఎలా ఆట పట్టిస్తాయి, దానికి సంబంధించి మస్తీ మజాలో ఇవాళ రెండు ఇంట్రెస్టింగ్ థింగ్స్ తీసుకుని ఇవాళ మీ ముందుకు వచ్చేసాను మస్తీ మజాలో మాట్లాడుకోవడానికి. మరి అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం, ఒక చిన్న సాంగ్ విందాం. కోట్ సినిమా నుంచి వచ్చేస్తుంది, కోట్ సినిమాలో సాంగ్ విన్న తర్వాత మస్తీ మజాలో మరి ఏంటా ఆసక్తి రేపే విషయాలు ఇవాళ మస్తీ మజాలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: కోర్ట్ సినిమా నుంచి విన్న ఈ పాట రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బల్గానియన్, అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఎయిట్ ట్వెల్వ్ స్టూడియో క్లాక్ లో మస్తీ మజాలో ఉన్నాం. మస్తీ మజాలో ప్రతిరోజు సోషల్ మీడియాలో బోలెడన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు అయితే మనకి

0: ఆశ్చర్యంతో పాటు కొంచెం విడ్డూరంగా కూడా అనిపిస్తాయి. అయితే మరికొన్ని వీడియోలు కొంచెం నవ్వు తెప్పించేవిగా కూడా ఉంటాయి కదా. మరి ఈ క్రమంలో కోతులు మనకి చాలా ఏరియాస్లో కనబడుతూ ఉంటాయి, చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తాయి, కొన్ని కొన్ని వస్తువులు ఎత్తుకుపోతాయి, పిల్లలు ఆడుకునే దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమైనా తినుబండారాలు ఉందా లేకపోతే వాళ్ళు ఆడుకునే టాయ్స్ లాంటివి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి, చాలా సతాయిస్తాయి మళ్ళీ అవి తిరిగి ఇవ్వడానికి. అవి తిరిగి తీసుకుందామంటే అవి ఏం చేస్తాయో అన్న భయం, అది కరిచిందా మళ్ళీ అది ఇంకా కొంచెం డేంజర్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సాధారణంగా కోతుల జోలికి వెళ్ళడానికి ఎవరు కూడా సాహసించరు అన్నమాట. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కోతులు తమ ప్రతాపం చూపిస్తుంటాయి కదా. ముఖ్యంగా కోతులు అయితే గుంపులు గుంపులుగా దాడులు చేస్తూ ఉంటాయి. ఒకవేళ పొరపాటున చెట్లు ఎక్కువగా ఉండే పల్లెటూళ్ళలో అయితే డోర్ పెట్టడం మర్చిపోయామా, సాక్షాత్తు కిచెన్లోకి వచ్చేసి వాటికి కావాల్సినవి కూడా తీసుకెళ్ళిపోయే వీడియోస్ కూడా మనం చాలా చూసే ఉంటాం. అయితే ఈ మధ్య ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని కొన్ని వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. అంటే అవి కోతుల్ని పెట్టేసి అవేదో దోశలేస్తున్నట్టు, సోడా చేసిస్తున్నట్టు, లేకపోతే రకరకాల కూరగాయలు అమ్ముతున్నట్లు కొంచెం సరదాకి మన వాళ్ళు చేస్తూ కొన్ని ఏఐ వీడియోస్ కూడా బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏఐ వీడియో ఎంతమాత్రం కాదు, మనిషికి ఉపయోగపడే పని చేస్తుంది ఒక కోతి. నిజానికి ఆ పని చేయడం అది ఎంత పర్ఫెక్ట్గా చేసింది, నిజంగా పర్ఫెక్ట్గా చేసిందా అన్న విషయం పక్కన పెడితే అసలు ఆ పని చేయడానికి దానికి ఆలోచన ఎలా వచ్చింది అన్నది కూడా కొంచెం విడ్డూరంగానే ఉందన్నమాట. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కోతి ఏం చేసింది, ఉపయోగపడే పని ఏం చేసింది అనే కదా మీ డౌట్. ఆ క్యూరియాసిటీ కొంచెంసేపు అలాగే ఉంచండి, ఒక పాట వినేసి వచ్చి అసలు ఆ కోతి ఏం చేసింది, ఆ వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆట సినిమా నుంచి సాంగ్ విన్నారు. స్మిత సునీత కలిసి పాడిన పాట అది. సిరివెన్నెల గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, మస్తీ మజా వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. అండ్ మన సాంగ్కి ముందు ఒక వానరం, కోతి చేసిన ఒక పని గురించి మాట్లాడుతున్నాం. అయితే కోతి అని చెప్పి కోతి పని మాత్రం చేయలేదు, నలుగురికి ఉపయోగపడే పనే చేసింది ఆ కోతి. సరే, ఇది ఎక్కడ జరిగింది అన్న దాని మీద క్లారిటీ లేదు, కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముందంటే, మనం జనరల్గా పంక్చర్ పడింది అనుకోండి, మనకు తెలిసిన మెకానిక్ రవి దగ్గరకో రాజు దగ్గరకో లేకపోతే మనకు తెలిసిన మెకానిక్ దగ్గరికి వెళ్ళి లేకపోతే పంక్చర్ షాప్ దగ్గరికి వెళ్ళి పంక్చర్ చేయించుకుంటాం కదా. అయితే మీరు ఇక్కడ నుంచి ఈ కోతి ఎక్కడ పంక్చర్ వేస్తుందో తెలుసుకుని అక్కడికి కూడా వెళ్ళి మీ టైర్కి పంక్చర్ వేయించుకోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక కోతి ఎంచక్క సైకిల్కి పంక్చర్ వేస్తూ కనబడుతుంది. అండ్ అది ఆషామాషిగా పిచ్చి పిచ్చిగా ఏం చేయట్లేదు, చాలా ఆర్గనైజ్డ్గా ఒక ప్రొఫెషనల్ పంక్చర్ చేసే వ్యక్తి ఎలా చేస్తాడో అంత ప్రొఫెషనల్గా చేస్తుంది. చాలా సీరియస్గా తన నోటితో టైర్ని బయటకు తీసింది, పంక్చర్ వేసింది. అక్కడ ఉన్నవారు కొంతమంది దీన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారన్నమాట. అయితే పంక్చర్ వేసింది సైకిల్కి, సైకిల్ని కొంత పడుకోబెట్టి వెనక టైర్కి కోతి పంక్చర్ చేస్తున్న ఆ వీడియోని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆలస్యం క్షణాల్లో వైరల్ అయిపోయింది. అండ్ ఈ వింత ఘటనను అక్కడ ఉన్నవారు చూశారు, చాలా ఆశ్చర్యపోయారు, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిపోయింది. అండ్ నెటిజన్స్ కూడా చాలా చాలా ఫనీ కామెంట్స్ పెడుతున్నారు, కోత అనుకున్నాం కానీ మంచి కోతని, లేకపోతే అమ్మో కోతి మెకానిక్ అని, ఇంకా రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఆ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా వీలుంటే ఒక్కసారి సోషల్ మీడియాలో ఆ వీడియోని చెక్ చేసి స్వయంగా చూసి మీరు కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. అండ్ మనం ఇవాళ నేను రెండు జంతువుల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, నెక్స్ట్ కూడా ఒక జంతువు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది అక్కడ ఒక గ్రౌండ్లో, అందరూ ప్లేయర్స్ అందరూ ఫుట్బాల్ ఆడుతున్నారు. అయితే సడన్గా అక్కడికి ఒక ఆవు ఎంట్రీ ఇచ్చింది. మరి ఆవు ఏం చేసింది ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళని మాట్లాడుకుందాం సాంగ్ తర్వాత. వింటూ ఉండండి మస్తీ మజా, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ టైం 8:22 అవుతోంది. మస్తీ మజా వింటున్నారు మీ ఆజయ పవన్తో.

0: నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి కోటి గారి కాంపోజిషన్లో శరవేణల్ గారు రాసిన పాట, టిప్పు హరిణి పాడారు.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
0: మస్తీ మజా వింటున్నారు. మస్తీ మజాలో ఈ సాంగ్కి ముందు నేను ఒకటి చెప్పాను కదా, ఫుట్బాల్ గ్రౌండ్లోకి ఒక ఆవు ప్రవేశించింది, మరి అక్కడ ఆడుతున్న ప్లేయర్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారని చెప్పి ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్.

అవుతోంది. కొందరు పిల్లలు గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడుకుంటుండగా అక్కడికి సడన్ గా ఒక ఆవు ఎంట్రీ ఇచ్చింది. ఏం చేసిందంటే వాళ్ళు ఆడుతున్న ఫుట్బాల్ ని తన అధీనంలోకి తీసేసుకుంది అనమాట. వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఆవే కదా, సాధు జంతువే కదా అనుకుని బెదిరించిన ఆ ఆవు ఫుట్బాల్ అస్సలు వదలలేదు. ఇందాక కోతి మంచి కోతి, ఇది మాత్రం అంత మంచి ఆవు కాదనమాట. ఎందుకంటే వాళ్ళని బెదిరించింది, పొడవడానికి వచ్చింది. జంతువులు ఒక్కోసారి చేసే పనులు మనుషుల్ని ఆశ్చర్యపరచడమే కాదు, కొంచెం వినోదాన్ని కూడా పంచుతాయి. ముఖ్యంగా ఆవులు కుక్కలు వంటి పెంపుడు జంతువులు అయితే మనుషులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాయంట. నన్ను కూడా ఆడిపించుకోండి రా ప్లీజ్ అన్నట్టు వచ్చినట్టుంది పాపం ఆ ఆవు. అండ్ తాజా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా నవ్వుకుంటారు. సో ఫైనల్గా మొత్తానికి ఎలాగోలాగా ఆ ఆవు నుంచి ఆ బాల్ అయితే విడిపించుకోగలిగారు. కానీ బట్ ఆ కాసేపు వాళ్ళని పెట్టిన టెన్షన్ అయితే అంత ఇంత కాదనమాట. మొత్తానికి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంది ఆవు పిల్లలకి ఆ బాల్ తిరిగి ఇవ్వకుండా. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, అలాగే నెటిజన్స్ని అట్రాక్ట్ చేస్తున్న ఒక వీడియో అనమాట. బాగున్నాయి కదా ఇవాళ రెండు మాట్లాడుకున్న వైరల్ వీడియోల సంగతి. మరి ఇది వాళ్ళకి మస్తీ మజా, స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి కాసేపట్లో ఏకచిత్ర గానం వింటారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:34 అవుతోంది. ప్రతిరోజు 8:30 నుంచి 9:15 మధ్యలో ఏకచిత్ర గానం, ఒకే సినిమాకి సంబంధించిన అన్ని పాటలు వింటూ ఉంటాం కదా. మరి ఈరోజు ఏ సినిమాకి సంబంధించిన ఏకచిత్ర గానం వినబోతున్నామంటే, చిన్న క్లూ ఇస్తాను, గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది అక్కినేని నాగార్జున గారు నటించిన ఒక మ్యూజికల్ హిట్ సినిమా గురించి. ఆ సినిమా పేరు చెప్పగానే అబ్బా సినిమాలో పాటలు భలే ఉంటాయంటారు. అవును, మ్యూజికల్గా హిట్ అయింది కానీ ఆశించినంత కమర్షియల్ హిట్ అవ్వలేదు. ఆ సినిమా చాలా ప్రెస్టీజియస్ బ్యానర్లో నిర్మించబడిన చిత్రం ఇది. జయన్సి పరాంజే ఒక స్ట్రెచ్లో అన్ని హిట్ సినిమాస్ ఇస్తూ వచ్చిన టైం అది. బట్ ఈ సినిమా యావరేజ్గా మాత్రమే మిగిలింది. అండ్ ఈ సినిమా టైటిల్ ఒక ఫేమస్ పాత పాటకి సంబంధించిన ఒక టైటిల్ అన్నమాట. అది పింగళ గారు రాసిన పాట. ఆయన రాసిన పాటల్లోంచి ఎన్నో టైటిల్స్గా పెట్టారు, చాలా వరకు హిట్సే అయ్యాయి. ఈ సినిమా కూడా ఆశించినంత హిట్ కాకపోయినా బట్ ఒక గుడ్ ఫిలింగా, ఫీల్ గుడ్ ఫిలింగా మిగిలిపోయింది. పాట ప్లే చేస్తాను, మీకు తెలిసిపోతుంది, వెంటనే అర్థమైపోతుంది ఇవాళ ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏకచిత్రగానం వినబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో టైం, ఏకచిత్ర గానం వింటున్నారు. ఎస్, మనకి ఒక శ్రోత మెసేజ్ పంపించారు కరెక్ట్ గా గెస్ట్ చేసి, మదన్ గారు కేపీహెచ్బి కాలనీ నుంచి. థ్యాంక్ యూ మదన్ గారు స్పందించినందుకు. అయితే మనం ఆ సాంగ్ వినగానే మీకు అర్థమైపోయి ఉండాలి, మనో గారు పాడిన పాట అది, మణిశర్మ గారి కంపోజిషన్లో. ఈ సినిమా పేరు రావోయి చందమామ. పింగళి గారు అనగానే మీకు అర్థమైపోయి ఉండాలి, మిస్ అమ్మ సినిమాలో చాలా పాపులర్ పాట కదా అది. దాన్నే టైటిల్గా తీసుకుని జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. అయితే ఈ సినిమా

సీతారామరాజు అనే ఒక మల్టీ స్టారర్ సినిమా తర్వాత విడుదలైన నాగార్జున గారి చిత్రం. అంతకుముందు సీతారామరాజు హరికృష్ణ గారు నాగార్జున గారు కాంబినేషన్లో వచ్చింది కదా, దాని తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఫిల్మ్. ఎందుకంటే అంజలా జవేరి హీరోయిన్ కావడం, ఎందుకంటే అప్పటికే చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో అండ్ వెంకటేష్ గారితో వీళ్ళు ముగ్గురితో కలిపి యాక్ట్ చేశారు ఆవిడ. సమరసింహారెడ్డి చూడాలనుంది ప్రేమించుకుందాం రా, అండ్ అప్పట్లో వాళ్ళ నలుగురే టాప్ హీరోస్ కదా. వెంకటేష్ గారితో అయిపోయింది, చిరంజీవి గారు బాలకృష్ణ గారితో, మిగిలింది నాగార్జున గారితో. కాబట్టి నాగార్జున గారితో కూడా పేర్ చేసిన సినిమా ఇది. సో ఆ రకంగా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ జయంత్ గారి డైరెక్షన్ అనగానే అప్పటికీ బావు గారు బాగున్నారా, ప్రేమించుకుందాంరా, సమరసింహారెడ్డి, ఈ మూడు సినిమాల తర్వాత నాగార్జున గారు ఏరి కోరి జయంత్తో యాక్ట్ చేసిన సినిమా అనమాట ఇది. అయితే ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది. చాలా పెద్ద డ్యూరేషన్ ఉన్న సినిమా ఇది, ఇంచుమించు 3 గంటల 10 నిమిషాల సినిమా ఇది. అండ్ ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఏంటంటే, ఇది అమెరికాలో స్టార్ట్ అవుతుంది. ఒక క్రూజ్లో దాదాపు ఒక 40 మినిట్స్ సినిమా ఉంటుంది. చాలామంది టెన్షన్ పడతారు, అంతసేపు ఆడియన్స్ని మనం కూర్చోబెట్టగలమా, ఒకే మూస వచ్చేస్తుందేమో అని. కానీ అందులో కూడా చాలా లవ్ సీన్స్, అలాగే ఏవిఎస్ గారి కామెడీతో మేనేజ్ చేసి చాలా హిలేరియస్గా పండించారు డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమాకి మాటలు రాసింది చాలా సీనియర్ రైటర్ అయినటువంటి సత్యానంద్ గారు. ఆయన సంభాషణలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం ఇవాళ రావోయే చందమామ సినిమాలోంచి పాటలు వింటూ ఆ సినిమా గురించిన విశేషాలు. మీకోసం రావోయే చందమామలోంచి మరొక వండర్ఫుల్ మెలోడీ సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
4: ఏకచిత్ర గానంలో రావోయి చందమామ సినిమా విశేషాలు మాట్లాడుకుంటూ ఆ సినిమాలో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇక రావోయి చందమామ సినిమా విషయానికి వస్తే చాలా ఎక్కువ కాస్టింగ్ ఉన్న సినిమా ఇది. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు ఈ సినిమాలో. నాగార్జున గారు పోషించిన పాత్ర పేరు శశి. ఆయన ఒక పాప్ సింగర్, చాలా పాపులర్ పాప్ సింగర్. అండ్ ఈ సినిమా ఒక క్రూజ్లో జరుగుతుందని చెప్పాను కదా. అమెరికా నుంచి ఆయన అమెరికాలో పర్ఫార్మెన్స్ ఇచ్చి తర్వాత సింగపూర్ నుంచి వైజాగ్ మధ్య జరిగే ఒక ప్రయాణంలో అంజలా జవేరి మేఘన అనే క్యారెక్టర్ ప్లే చేశారు ఈ సినిమాలో. వాళ్ళిద్దరి మధ్య చిగురించిన ప్రేమ, తర్వాత ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్, మళ్ళీ క్లైమాక్స్లో మరొక ట్విస్ట్, ఇలా సాగుతూ ఉంటుంది ఆ సినిమా అంతా కూడా. అండ్ ఈ సినిమాకి ఒక విశేషం ఉంది, ఇప్పటికీ ఒక రికార్డు ఉంది ఈ సినిమాకి. అదేంటంటే విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ తెలుగులో స్ట్రైట్ తెలుగు సినిమాలో కనిపించిన ఒకే ఒక సినిమా రావోయి చందమామ ఇప్పటికీ. తను చాలా సినిమాలు తమిళ్లో, హిందీలో, వేరే అదర్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేసినవి తెలుగులోకి డబ్ అయ్యాయి, కానీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఐశ్వర్య రాయ్. తర్వాత మరి ఏ తెలుగు స్ట్రైట్ సినిమాలో ఆవిడ కనిపించలేదు. ఇప్పటికీ రావోయి చందమామ సినిమాకి ఆ రికార్డు ఉందన్నమాట. అలాగే ఈ సినిమాలో మరొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, కీర్తిరెడ్డి తొలి ప్రేమ సినిమాతో కుర్రకారు మనసు దోచేసిన కీర్తిరెడ్డి, తర్వాత వడ్డే నవీన్తో ప్రేమించే మనసు అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇందులో నాగార్జునకి మరదలి క్యారెక్టర్ ప్లే చేశారు. బట్ ఎందుకో ఏమో కానీ ఆడియన్స్ కీర్తిరెడ్డిని పవన్ కళ్యాణ్ పక్కన ఒక హీరోయిన్గా చూసి ఈ సినిమాలో మరి రిసీవ్ చేసుకోలేకపోయారో ఏమో కానీ ఆ క్యారెక్టర్ని అంతలాగా జనాలు ఆదరించలేదని చెప్పాలి. మాట్లాడుకుందాం ఇంకా రావోయే చందమామ సినిమా గురించి. మరిన్ని విశేషాలు ఉన్నాయి. అందుకన్నా ముందు రావోయే చందమామ సినిమా నుంచి మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.
5: నాకు రాదు పో,
6: నీకు వస్తుంది పో.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఏకచిత్ర గానంలో రావోయి చందమామ సినిమాలో పాటలు వింటున్నాం కదా, అండ్ ఆ సాంగ్స్ వింటుంటే ఒక్కసారి ఆ 90s వైబ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనీష్ శర్మ గారు అందించిన పాటలు చాలా చాలా పెద్ద హిట్ అయ్యాయి అప్పట్లో. రావోయి చందమామ అంటేనే సాంగ్స్ అనేంతగా హిట్ చేశారనమాట ఆడియన్స్ అంతా కూడా. అండ్ టెక్నికల్ థీమ్ గురించి మాట్లాడుకుంటే కూడా ముఖ్యంగా జైన్ అండ్ విన్సెంట్ గారు ఇచ్చిన కెమెరా పనితనం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. రన్నింగ్ క్రూజ్లో షూట్ చేయడం అన్నా, లేకపోతే ఈ సినిమాలో కథాపరంగా అండమాన్లో కూడా కొంతమేర పోర్షన్ షూట్ చేశారు. వీళ్ళు జర్నీలో భాగంగా అండమాన్లో బ్రేక్ అవుతారనమాట, సింగపూర్ నుంచి వైజాగ్.

వచ్చేటప్పుడు. అండ్ అక్కడ షావుకార్ జానకి గారు నాగార్జున గారి బామ్మగారి క్యారెక్టర్ పోషించారు. ఆవిడ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇందులో మరొక ఎలిమెంట్ ఝాన్సీ క్యారెక్టర్, అలాగే నాగార్జున గారి మధ్య ఫ్రెండ్షిప్ అన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఉన్న స్నేహం, అలాగే ఎలాంటి అంతస్తు చూడకుండా, అంటే బిలీనర్ అయిన నాగార్జున తన చిన్నప్పటి స్నేహితురాలు వాళ్ళింట్లో పనిచేసే ఒక పనివాడి కూతుర్నని కూడా చూడకుండా అంతే స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంతస్తులు చూసుకోకుండా అన్నది చాలా బాగా చూపించారు కథాపరంగా. అండ్ ఝాన్సీతో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది. అండమాన్ సీషోర్లో షూట్ చేశారు ఆ పాట. అండ్ మార్తాండ్కే వెంకటేష్ గారు చేసిన ఎడిటింగ్ కూడా చాలా అద్భుతంగా, కథకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచి బ్యూటిఫుల్గా ఫిలిం రావడంలో ఎడిటర్ పాత్ర కూడా చాలా గొప్పది కాబట్టి మార్తాండ్కే వెంకటేష్ గారు కూడా చాలా అద్భుతమైన ఎడిటింగ్ చేశారు. అండ్ ఆ పాట విందామా, గుడుగుడు గుంచెం గుర్తున్నదా అంటూ వచ్చేస్తోంది. సుఖ్వీందర్ సింగ్, స్మిత, లలిత సాగరి పాడిన ఆ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు

0: బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

ఇలాంటి పాటలు విన్నప్పుడే మనీష్ శర్మ గారిని మెలోడీ బ్రహ్మ అంటారేమో అనిపిస్తుంది. అండ్ ఈ పాట పర్టికులర్గా చాలామందికి ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉంటుంది. చాలామంది లూప్లో పెట్టుకుని రిపీటెడ్ మోడ్లో వింటూ ఉంటారు ఈ పాటని. అంత సూపర్ హిట్ అయిన పాట ఇది. అండ్ రావోయ్ చందమామ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే లాస్ట్లో వచ్చే జగపతి బాబు గారి క్యారెక్టర్ అన్నమాట. అండ్ అది మనకి సెకండ్ హాఫ్లో వస్తుంది. టైటిల్స్లో ఎక్కడ జగపతి బాబు గారి పేరు వెయ్యరు, అందుకే చాలామంది ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారనమాట. అండ్ జయంత్ గారి రైటింగ్లో క్రూజ్లో జరిగే సీన్స్ అన్నిటినీ కొంత టైటానిక్ సినిమా నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్లో ఆ సెంటిమెంటల్ సీన్స్లో నాగార్జున గారి త్యాగం అంతా కూడా కుచ్ కుచ్ హోతా హైలో షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ని పోలి ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట ఆ రెండు సినిమాలు జయంత్ గారిని. మనకు రావయ్య చందమామ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి, తప్పులేదు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంలో. అండ్ ఈ సినిమాలో లాస్ట్కి జగపతి బాబు గారు క్యారెక్టర్ కూడా మంచి డైలాగ్స్ చెప్తుంది. అక్కడ కీర్తిరెడ్డిగా మరదలి త్యాగం, ఇక్కడ సుజిత్ పాత్రలో నటించిన జగపతి బాబు గారు ఇద్దరు త్యాగం చేయడంతో చివరికి శశి మేఘన క్యారెక్టర్స్ రెండు కలవడంతో కథ సుఖాంతం అవుతుందన్నమాట. ఇది రావోయ్ చందమామ సినిమా గురించిన కొన్ని విశేషాలు. ఆ సినిమాలోంచి వింటున్న ఏకచిత్ర గానంలో భాగంగా ఆ సినిమాలోని పాటలు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9:15గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. అనంతరం 9:30 నుంచి 10 గంటల వరకు ముంబై రిలే, అనంతరం మధురిమలో మళ్లీ కలుద్దాం.

आज का कार्यक्रम केंद्रित है अभिनेता अमरीश पुरी पर।

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. ఇది మధురిమ సమయం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
3: మనసైన వారితో మాటలాడి మదిలో భావాలు పంచుకుంటే మనసు తేలికపడుతుంది. అలాంటి వారిని ఇంటికి ఆహ్వానిస్తే కలిగే ఆనందమే వేరు. కొంగు తాకితే పొంగిపోయే మీకు కోరి రమ్మని పిలిస్తే భయమెందుకు? అలిగిన కొలదీ మీరు అందంగా ఉంటారు. అలా అని అందిన చిన్నదాన్ని చులకనగా చూడకండి అంటూ ఇష్టపడిన అబ్బాయిని తన ఇంటికి పిలుస్తూ ఓ తరుణీమణి ఇలా స్వాగతగీతం పాడుతోంది. ఆత్మీయులు చిత్రం కోసం పి. సుశీల పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు,

తొలిరేయి మధురిమలను ఆస్వాదించబోతున్న ఒక నవజంటకు వలపు పాఠాలు నేర్పమని తొగచెలికాడిని అడుగుతోంది పెళ్లి సంబరమెరుగని ఓ పడతి. చూడముచ్చటైన వాళ్ళిద్దరినీ చూసి కన్నుకుట్టి వెళ్లిపోకుండా ఆ రేయిని సుదీర్ఘమైన రేయిగా ఉంచమని, వారిని చూసి తానుకూడా ముత్తైదువునయ్యానని, ఈ పుణ్యం వచ్చే జన్మలోనైనా తనకు ఇల్లాలయ్యే భాగ్యాన్ని కలిగిస్తుందని ఇలా పాడుతోంది. మాయదారి మల్లిగాడు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ గీతరచన ఆత్రేయ. సంగీతం కెవి మహదేవన్.

దూరంగా ఉన్న జాబిలిలాంటి నాయికను దరిచేర్చుకోవాలని నాయకుడనుకుంటే కనరాణి దేవుని వంటి తన ప్రియుణ్ణి కనులతో చూడాలని కలగంటుంది ప్రేయసి. తన స్వప్నం సత్యం కాగాని ఆమె అతని కౌగిలిలోకి చేరింది. చివరి చరణంలో కడలినురగలాంటి నాయిక కడలియంచులాంటి నాయకుని ఒడిలో కలసి మురిసిపోవాలనే ఆశతో రావడం అనే రమణీయ భావన ప్రశ్నోత్తరాల రూపంలో సాగడం విశేషం. తేనె మనసులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన యుగలగీతం, రచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

పరిమళాలు విదజల్లే మమతానురాగాలే ప్రణయజీవుల జీవితాలకు వరాలు. అవే విలాసాలు, వికాసాలు కూడా. ఇరువురి మనస్సీమల్లోకులువైన మధురమైన ప్రేమతో కలకాలం మనగలిగితే అదే అమితానందమని, అంతకు మించింది ఏమీ లేదని ఓ జంట ఇలా పాడుకుంటోంది. చరణదాసి చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన యుగలగీతం. రచన సముద్రాల సీనియర్. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

నాయకుడు పాడగా తన మగసిరికి సొగసిరి కానుకలు పోటీయని, తన కలలు కళలు అన్నీ నీకే సమర్పించానని నాయకి అంటోంది. నల్లని సిగలో తెల్లని మల్లెనై ఉండి ఆమె చల్లని చిరునవ్వులలో ఒదిగిపోవాలని అతడు అంటే, నేను ఓడిపోయి నువ్వు గెలిస్తే ఆ గెలుపు నాదే అనుకుంటానని ఆమె అంటోంది. మంచి చెడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన గీతం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, టికె రామ్మూర్తి.

పానుపున పరిచిన మల్లెలు కణులు విప్పారి చూస్తున్నాయి. నీలాకాశపు నక్షత్రాలు కనురెప్ప వేయకుండా అదే పనిగా వీక్షిస్తున్నాయి. ప్రకృతి మొత్తం చూడగాలేనిది. నేను చూస్తే ఏమైంది అని, చూసిన అందమే తిరిగి తిరిగి చూడనీయమని వాదబలంతో తీర్మానిస్తున్నాడు నాయకుడు. ఆ తీపి చూపుల బాణాలకు తట్టుకోలేని నాయికకు కూడా అవే భావాలు మనసులో గోచరిస్తున్నాయట. 1967లో విడుదలైన జానపద చిత్రం గోపాలుడు భూపాలుడు కోసం ఘంటసాల పీసుశీల పాడిన యుగలగీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

తిరుమలకొండపై శ్రీ వెంకటేశ్వరస్వామి అనుక్షణం పూజలందుకుంటూ తీరిక లేకుండా ఉంటాడు. శ్రీవారు అలమేలు మంగమ్మతో ఉండే ఆనందక్షణాలలో ఆ ప్రభువుకు తమ మనవిని విన్నవించమని కొందరు భక్తులు ఆ తల్లిని ఇలా వేడుకుంటున్నారు. మేము సప్తగిరులు ఎక్కలేము, కానుకలనివ్వలేము, ఆ స్వామి పాదాలను దర్శించలేము, మా బాధలు చెప్పుకోలేము. కాబట్టి తల్లీ, మా పక్షాన నిలబడి అనురాగమూర్తివై మా మొర ఆలకించి మా కష్టాలను కడతీర్చమని ప్రార్థిస్తున్నారు. రంగులరాట్నం చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన గీతం, రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, బి గోపాలం.

ఈ రేయి ఆ జంటకు ఎనలేని ఆనందాన్ని పంచిందట. శృంగార తరంగాలలో తేలించి, మధురోహలలో ఊయలలూగించి, లాలించి, మురిపించి, ప్రేమ కురిపించి, కనుదోయితో మాటలాడించి, తేనెలొలికి కమ్మని పాటపాడించి ఎన్నెన్నో భావాలను పలికించిందట. ఇలాంటి హాయి మళ్లీ రాదని ఇలా పాడుకుంటోంది ఆ జంట. పరమానందయ్య శిష్యుల కథ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్ జానకితో కలిసి ఘంటసాల పాడిన

వయసులో ఉన్నవారిలో పరవళ్లు తొక్కే వలపుల సంగీతం ఉరకలు వీసే జలపాతం లాంటిది. చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన ప్రేమజంటలు లైలా మజును, దేవదాసు పార్వతిల వంటి వారి తరువాత అలాంటి జంట ఏదైనా ఉంటే అది మనదేనని, నెలరాజును విడిపోని వెన్నెలలా పువ్వును విడిచి వేరుకాని తావిలా కలసి ఉందామని యువప్రేమికులు ఇలా పాడుకుంటున్నారు. పెళ్ళీడు పిల్లలు చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం, రచన శ్రీశ్రీ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మనసు భాష మౌనం. చంచలమైన మనసు అరక్షణంలో అందలమెక్కిస్తుంది, ఆ మరుక్షణంలో అధః పాతాళానికి పడేస్తుంది. వలపులలో మునకవేసి తీయని కలలుకని అవి కల్లలవ్వగానే చిన్నబుచ్చుకుంటుంది. ఉన్నది వదిలేసి లేనిదానిగురించి తపించిపోతుంది. ఊహల్లో ఊయలలూగి కోరికల అలలలో తేలియాడి వలచీ వగచీ రగిలి చివరికి ఏమై మిగులుతుందో అని మనసుతత్వాన్ని ఈ గీతంలో వివరించారు మన సుకవి ఆత్రేయ. గుప్పెడు మనసు చిత్రం కోసం మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన గీతం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆ అమ్మాయికి గుసగుసలాడిన కోరికలకు కారణమేమిటో తెలియడంలేదట. నీలాకాశంలోని వెన్నెలరేడు తన కన్నులలో కమ్మని కలగా కరిగిపోయాడట. తొలి రెండు చరణాలు లేత వయసు అమ్మాయి భావ ప్రకటనను తెలియజేస్తే, చివరి చరణం మానవసేవే మాధవసేవ, పరోపకారమే జీవిత పరమార్థమని భావించే ఆ అమ్మాయి తండ్రి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. అడుగుజాడలు చిత్రం కోసం పి. సుశీల పాడిన గీతం, రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

జగాన వలపు నిండాలంటే గులాబీ పువ్వై వయసు నవ్వాలట. తన అందచందాలతో ఋతురాణిలా ప్రియుడి చెంతచేరి నెమలిలా ఆడుతూ కోయిలలా పాడుతూ తీయని బాసలు చేసుకుందామని ప్రేయసి అంటే రేయి పగలైనా యుగయుగాలైనా ఎప్పటికీ ప్రియురాలి రూపం మదిలో నిలిచిపోతుందని ప్రియుడు అంటున్నాడు. అన్నదమ్ముల అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన దాశరథి, సంగీతం చక్రవర్తి.

మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధుర.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನು ಜನರಂಜನೆ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
3: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 48 సెకండ్లు. మా ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.